ఓం అకృత్యాగ నమః. ఓం అకారాదిక్షకారాంతవర్ణజ్ఞాగ నమః. ఓం అకృతాగ నమః. ఓం అక్లేద్యాగ నమః. ఓం అక్రియాగ నమః. ఓం అకుంఠాగ నమః. ఓం అఖండ సచ్చిదానంద విగ్రహాగ నమః. ఓం అఖిలాపదామపహారిణే నమః. ఓం అఖిల దేవతాత్మనే నమః. ఓం

నమః ఓం అహిర్బుద్ధ్యాయ నమః ఓం అహంకార స్వరూపాయ నమః ఓం అహం పదోపలక్ష్యార్థాయ నమః ఓం అహ

0: నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు తెలియజేసుకుంటూ, అసౌ అంటే ఈయనే అన్నాడు. అది విషయం. ఈయనే ఎందుకంది? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అనగలమా? ఈయనే ఎవడినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అనంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖ చక్ర గదా పద్మధారిని గాని ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు ఏదో వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అనగలమా అండి? ఈయనే పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడు. అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవా ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాను నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు గాని, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన. మూడు ఒప్పుకుంటాం కదా మనం. మూడు చేస్తున్నాడు ఆయన, పెంచుతున్నాడు. చివరికి సమయం మెరిగి మొత్తం లాక్కుంటున్నాడు కూడా సూర్యశక్తిలో మనకి గోచరిస్తుంది. జలాల్ని వృద్ధి చేస్తాడు, జలాల్ని లాగుతున్నాడు. రెండు మూడు పనులు చేస్తున్నాడు. అందుకే మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు పనులు బట్టి ఆయనకి త్రయీమూర్తి దివాకరహ అని కూడా మనం చెప్తున్నాం. అందుకు మీకు ఏ దేవతా లక్షణమైనా సూర్యుల్లోనే చూడొచ్చు. అందుకు ఏకం సత్వి ప్రాబహుదావదంతి అనడంలో సూర్యశక్తి ఎన్ని విశేషాలుగా పనిచేస్తుందో మనకు సౌర అరుణ మంత్రములు చెప్తున్నాయి. ఆ రహస్యాన్ని సామాన్యుడికి కూడా అందజేయాలని మహర్షులు తపించిపోయి ఆదిత్య హృదయం మొదలైన వాటిలో కూడా మనకి తెలియజేస్తూ, ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమ సోమో యపాంపతి పితరో సువస్సాధ్యాయశ్వనో మరుతో మనుగు వాయు వన్ని ప్రజా ప్రాణ ఉర్తుకర్త ప్రభాకర. ఇవి చెప్పడంలో అర్థమేమిటి? ఇవే అభితో దిక్షుశ్రిత. దిక్కుల అన్నిటి ఎందు కూడా ఈ వాతావరణాది రూప వ్యవస్థగా పంచభూతములుగా సౌరశక్తి మాత్రమే పనిచేస్తుంది. ఆ సౌరశక్తి మనలో కూడా ఉన్నది, ఆ సౌరశక్తే. అందుకే ఆదిత్య మండల ఉపాసన ఉన్నదే, అది ఐహిక ప్రయోజనాల నుంచి బ్రహ్మ విద్య వరకు తీసుకువెడుతుంది. గనుకనే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం మొదలైన ఉపనిషత్తుల్లో కూడా అంతరాదిత్య ఉపాసన అని ఒకటి చెప్పారు. అంతరాదిత్య ఉపాసన ఇది చాలా విశేషం. అక్కడ ఆదిత్యుడు ఎలా పనిచేస్తున్నాడో మీ లోపల ఒకడు పనిచేస్తున్నవాడు ఉన్నాడు. కొంచెం ఏకాగ్రంగా వింటే మీరు ఎంత ఆనందిస్తారో ఈ విషయాన్ని. మన మహర్షుల యొక్క విజ్ఞానానికి రెండు చేతులు ఎత్తి దండం పెడతారు. అంత అందంగా చెప్తారు ఇక్కడ. వేదం సూర్య ఆత్మ జగత అని చెప్పింది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అని. అసలు ఆత్మ శరీరం ఈ వ్యవస్థ మీద కొంచెం అవగాహన ఉంటే మనకు సులభంగా అర్థమైపోతుంది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అంటే నీ జీవుడు నీ శరీరానికి ఎలాగ ఆత్మయ్యే ఉన్నాడో జగత్తుకి ఆయన ఎలా ఆత్మయ్యే ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు జగత్తంతా ఒక శరీరంగా భావిస్తున్నాం, దానికి ఆయన ఆత్మ అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ వలే ప్రకాశిస్తూ ఉంటాడట చూడండి ఇక్కడ. అందుకే ఆ సూర్యుడు గురించి చెప్తూ ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అని అన్నారండి వేదం. ఎంత బాగా చెప్పింది. ఋగ్వేదంలో ఈ మాట ఉంటుంది, ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం. అంతేగాని ఇదమిత్తమని ఏ స్వరూపం మనం చెప్పగలం? ఆయన ఎలా కనబడుతున్నాడు? సూర్యుడు వల్ల చాలా బాగున్నాడండి. అంటే నీ కనబడుతున్న దాన్ని బట్టి నువ్వు అంటున్నావే గాని అది ఆయన యథార్థ స్వరూపం కాదు అని వేదం చెప్పింది. ఇది ఈ మంత్రం అనేవి పరిశీలించకుండా ఈ సైంటిస్టులు చెప్పక ముందు సూర్యుడు కదులుతున్నాడని, ఈ రథం ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోందని నమ్మేవారు భారతీయులు అని రాస్తారు ఎవడో. మనం నిజమనుకుంటాం. కానీ నేను ఏం చెప్తున్నాడు? మనకి ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అంటున్నాడు. అంటే ఆయన యథార్థ స్వరూపం అది కాదు, నువ్వు భూమి నుంచి గమనిస్తున్నావు గనక నిట్నుంచడు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక అందమైన భావన మీరు తీసుకురావచ్చు. అందుకు చెప్తున్నాను, ఇక్కడ భూమి కదులుతుంది. చూడండి ఎంత విశేషం, భూమి కదులుతుంది కానీ కదులుతుందంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు భయపడతాం మేము, భూమి కదలడం లేదనే అనుకుంటున్నాం, సూర్యుడు కదలడం లేదు ఒప్పుకుంటామా? కదులుతున్నాడనే అనిపిస్తాం. చూడండి, కదులుతున్న వస్తువు కదలకుండా ఉన్నట్లు కనిపిస్తున్నది, కదలని వస్తువు కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఆశ్చర్యం, ఇంత పట్టుకుని మనం ఈ జగత్తు కనిపించేదే కాదయ్యా అని చెప్పిన శంకరుల మాటను కాదనగలమా? ఇప్పుడు చెప్పండి ఏది స్వరూపం? అదే వేదం, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. అది కదులుటలేదు, అది కదులుతున్నది, ఇలా చెప్పిందండి వేదం. ఇప్పుడు కదలని వాడు కదులుతున్నట్టు కనిపిస్తున్నాడు, కదులుతున్నది కదలనట్లు కనిపిస్తున్నది. ఇది మన శరీరం వైపు అప్లై చేయండి. శరీరం అనేటువంటిది నిజానికి జడం, అది అస్సలు కదలదు, దానికి కదిలే లక్షణం లేదు. లోపల ఒకడు ఉన్నాడు ఆత్మ, ఆయన అస్సలు నిశ్చలంగా ఉన్నటువంటి వాడే. అలాగే భూమి కదలనిదే, సూర్యుడు కదలని వాడే. మీరు ఆలోచిస్తారు, అయ్యా భూమి కదులుతుంది మీరు కదలనట్టుగా చెప్తున్నారు అంటే, సూర్యుడు పంపించినటువంటి చైతన్యము ఆకర్షణ మొదలైన శక్తులతో భూమి చలనం సాగిస్తుంది, కానీ దానంతటది కదిలే శక్తి దానికి లేదు. ఇప్పుడు చెప్పండి భూమి కదులుతుందా? ఆ భూమిని కదిలిస్తున్నవాడు దాని యందు ప్రవేశించి కదిలించడం వల్ల కదులుతోంది గనక సూర్యుడు కదులుతున్నాడని ఒప్పుకోవాలి కదా. ఆయన కదిలించే శక్తి కలిగినప్పుడే కదా ఇది కదులుతోంది. అందుకు భూమిని కదిలించేదెవడు? ఆయన. ఆయన ఆకర్షణ శక్తిని గాని లోపలికి లాక్కుంటే ఈ భూమి అవుతుంది, ఆయన కడుపులో గడు కూర్చుంటుంది, అవునా కదా. ఇంకా మీకు ఈ అంతరిక్ష శాస్త్రం గాని మీరు అధ్యయనం చేస్తే బ్లాక్ హోల్స్ మొదలైన సబ్జెక్టు చాలా వస్తుంది, ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే మొన్న ఇటీవలే ఒక డెడ్ స్టార్ లోకి 300 మిలియన్ల సూర్యులు వెళ్ళిపోయేస్తారు. చూడండి ఇక్కడ విశేషం, అది ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. విశ్వం గురించి చెప్తే పిచ్చెక్కుతుంది మనకి. సైన్స్ సైన్స్ అని ప్రశ్నిస్తాం కానీ నిజంగా చెప్పడం మొదలెడితే పిచ్చెక్కుతాం. ఆ సైన్సే భారతీయ వేద విజ్ఞానం, మరేమిటో కాదు. ఇక్కడ మీరు పరిశీలించితే భూమి కదులుతోంది అనుకున్నాం గాని కదలడం లేదు, కదిలించేది ఒకటి ఉంది. ఎవడు అంటే కదలకుండా ఉన్న సూర్యుడు కదిలిస్తున్నాడు. కదలకుండా ఉన్న సూర్యుడు కదలని జడలక్షణం గల పృథ్వీని చలింపజేస్తూ తిప్పుతున్నాడు అనేది సైంటిఫిక్ గా మనం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా జడలక్షణం గల ఈ దేహంలో తన చైతన్యాన్ని ప్రవహింపజేస్తూ ఈ శరీరం కదలడం లేదండి అంటావా? కదులుతున్న శరీరమే ఒప్పుకుంటున్నాం. నిజంగా కదులుతుందా? నిజంగా కదిలితే ప్రాణం పోయిన వాడిని కదిలించి కదలమని లేవమని అనండి, కదలలేడే. ఎవడ లోపల ఒకడు ఉన్నాడు, వాడు కదిలిస్తున్నాడు. ఈ కదిలిస్తున్న వాడు కదులుతున్నాడా? కదలట్లేదు. కదలట్లేదు, కదులుతున్నాడు. ఆ లోపల ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన చైతన్యాన్ని ప్రాణశక్తి ద్వారా ప్రతి ఇంద్రియంలో ప్రసరింపజేసి శరీరాన్ని కదిలిస్తున్నాడు. కదులుతోంది శరీరం అనుకుంటూ ఉన్నాం మనం, ఆ శరీరంలో వాడు కదులుతున్నాడు అనుకున్నాం, కానీ కదులుతున్న శరీరంలో కదలకుండా ఉండి కదిలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కదలడం లేదు, శరీరం కదలడం లేదు, కదులుతున్నట్టు కనిపిస్తోంది. అదే ఇక్కడ విశేషం, చైతన్య లక్షణం అంతా. ఇక్కడ మన శరీరాన్ని ఆత్మని ఎలా అధ్యయనం చేసుకున్నామో, సూర్య ఆత్మా జగతః. అందుకే వేదాంత విద్యను మనకి అరటిపండు పొడిచి పట్టినట్టు చెప్పడానికి సూర్యుడు సహకరించినట్టు మరి ఎవరు సహకరించరు. ఎప్పుడైనా సూర్యుడు గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పుకోవచ్చు. ఈ వివరములన్నీ కూడా మనకి చెప్పబడుతూ వేదం అనేక రహస్యాలు చెప్పింది, సౌర విజ్ఞానం. అందుకే ఎలా కనబడుతున్నాడో అలా అంటున్నాం, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే. ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయం, ఎలా కనబడుతున్నాడో తాదృగుచ్యతే, ఆ విధంగా మనం అంటున్నాం అనడంలో చాలు కదండి. ఇంత విశేషం చక్కగా చెప్పబడింది. ఈ విషయమే మొన్న ఈ మధ్య అణుశాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ రాబర్ట్ ఓపెన్ హేమర్ అనే ఒక ఆయన చెప్తాడు, అణువు గురించి చెప్తున్నాడు ఆయన. అణువులో ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కదులుతున్నాయా? కదలడం లేదుట. ఉన్నాయా? స్థిరంగా ఉన్నాయంటే ఉండడం లేదుట. అన్ని నో నో నో నో అని ఆన్సర్ చెప్పాడు అతను. ఏమిటంటే నిర్ధారించలేకపోతున్నాం అన్నాడు చివరికి. అంటే వేదం చెప్పిన నేతి నేతి అనే మాట అక్కడ కనిపిస్తుంది విశ్వంలో. అందుకే కదలిక కదలడం ఈ రెండు కూడా ఒక చిత్రమైన లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అంది బ్రహ్మసూత్రములు. దీనినే శంకరుల వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నటువంటి విషయం ఇది. ఇవన్నీ మనం కల్పించి చూసుకుంటే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఆదిత్య అనేటటువంటి విషయంలో చెప్పారు. అంతరాదిత్య ఉపాసన అనడంలో నేను ఇదంతా వివరించడం జరిగింది. ఆ సూర్యభగవానికి జగత్తుకి ఉన్న రిలేషన్స్ చూసుకుని ఈ జగత్తునంతటిని సూర్యుడు ఎలా తన ప్రాణశక్తితో పరికి నడిపిస్తున్నాడో నీ లోపల అంతర్యామయ్యున్న పరమాత్మ కూడా నీ శరీరాన్నంతటిని నడిపిస్తున్నాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, అదే విధంగా మెదడుకి ఆలోచించే శక్తిని, కాలికి కదిలే శక్తిని, చేతికి స్పర్శనిచ్చే శక్తిని, ఇన్నిటినీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇందువల్ల ఇవన్నీ నేను చేశాను గనక ఆయనే చేయించాడు అనడానికి మనకి లేదే. ఏ విధంగా సూర్యభగవానుడు తన కాంతి కిరణాలను అన్నిటి మీద ప్రసరించాడు. ఆయన ప్రసరించడం చేతనే పువ్వులు వికసించాయి. ఆయన ప్రసరించడం వల్ల మనం నిద్ర లేచాం. ఆయన యొక్క కిరణశక్తిని గ్రహించే నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి చేత కదులుతున్నాయి. కానీ ఆయన కిరణాలు వేటి వేటి మీద పడుతున్నాయో అవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ ఈ చెట్ల, ఈ పువ్వుల రంగులు ఆయనకు అంటట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జలముల యొక్క తడి ఆయనకు అంటట్లేదు. ఈ వీటి లక్షణం ఆయనకు అంటట్లేదు. ఆయన లేకపోతే మళ్ళీ ఇవేవీ లేవు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరము ద్వారా ఇన్ని చేస్తున్నా ఇవేవీ దానికి అంటట్లేదు. ఇలా మనం పరిశీలించి చూస్తే సూర్య ఆత్మా జగత, అందుకు అసౌ ఇక్కడే ఉన్నాడు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం. ఇది విశేషం. అసౌ యస్తామ్రౌ అరుణంగుత బభ్రు సుమంగళ, నిద్రపోయాం లేచాం నడుస్తూ ఉన్నాం. ఆత్మ చైతన్యం మనలోంచి ప్రసరింపబడింది, కానీ అసలు వాడు నిద్రపోలేదు. అంటే సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు, ఒప్పుకుంటాం కదా. ఇవన్నీ మీరు ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. అందుకు ఆదిత్యుడు అక్కడ వ్యవస్థ, ఇక్కడ వ్యవస్థ ఒక్కటే కనిపిస్తుంది మనకి. దీన్ని అంతరాదిత్యోపాసన అని మనం గమనించవచ్చు. అంతరాదిత్య అని ఎందుకన్నారు? ఇది ఒకటి చూడండి. దితి అంటే ఛేదించబడేది అని అర్థం. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. ఆదిత్య అంటే ఛేదించడానికి వీలు లేనివాడు, అంటే అఖండమైన తేజస్వరూపుడు. సూర్యుడిని ఎవరు ముక్కలు చేయలేరు, అందుకు ఆదిత్యుడు. అలాగే మరో ఆదిత్యుడు లోపడున్నాడు, అఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని గీతలో పరమాత్మ చెప్పాడు. ఆయన ఛేదించలేం తడపలేం అన్నవాడు, వాడు అసలాదిత్యుడు, వాడు అంతరాదిత్యుడు. ఆ అంతరాదిత్య తేజస్సు వల్ల మనం నడుస్తున్నటువంటి వాళ్ళం. అందుకే ఇది తెలియాలి అంటే ఆ సూర్యుణ్ణి అనుసరించి ఎవడు ఉపాసన చేస్తున్నాడో, ఆ సూర్య భగవానుల్లో ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటున్నాడో వాడు తెలుసుకోగలుగుతున్నాడు విషయాన్ని. అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయాత్పూర్వం నిద్రలెమ్మని, ఆ సమయంలో ధ్యానం చేయమని, త్రిసంధ్యంలో నీ సూర్యుణ్ణి ఉపాసించమని, నీ అభీష్ట దైవాన్నైనా సూర్యంలో దర్శించి ఉపాసించమని చెప్పారు. నీకు విష్ణువే పరదైవమైతే జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖ చక్ర ప్రార్థించుకో. కాదండి, మాకు అమ్మవారు భానుమండల మధ్యస్థా భైరవి భగమాలిని తల్లి. కాదు కాదు, శివుడు సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం వ్యయం. పైగా నవగ్రహ శాస్త్రం మనం అధ్యయనం చేస్తే, జ్యోతిష్ శాస్త్రం వైపు వస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ప్రత్యేదేవతను చెప్తూ వచ్చారు. ఆది గ్రహమైనటువంటి సూర్యభగవానుడికి ఎవరు అధిష్టానం మూలం అంటే ఆది దైవమైనటువంటి పరమశివుడు, ప్రథమో దైవ్యో భిషక్. అందుకే సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఆదివారానికి సూర్యుడని, సోమవారానికి లక్ష్మి అని లేదా గౌరీ అని, మంగళవారానికి సుబ్రహ్మణ్యుడని, బుధవారానికి విష్ణువని ఇలా ఒక్కొక్క దేవతని చెప్పారు. అలాగా ఆదివారానికి సూర్యుని చెప్పారు, మన శివుణ్ణి చెప్పారు. ఈ విధంగా సూర్యునికి శివునికి ఉన్న సంబంధాన్ని మనం గమనించుతున్నాం. అయితే సోమ మంగళ బుధవారాలు ఎవరివి? అవి కూడా సౌరశక్తి విశేషాలే. కానీ అప్పుడు కనబడినప్పుడు ఆ సూర్యుడే విష్ణువుగా, ఆ సూర్యుడే అమ్మగా ఇలా వివిధ రూపాలతో గోచరిస్తున్నాడు. అందుకే సూర్యుని మనం గమనించినప్పుడు ఏకత్వం తెలుస్తుంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అనే మాట కూడా సూర్యుడితోనే చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత, అదే విషయం చెప్పారే అర్థం చేసుకోవడానికి. ఇదంతా కూడా ఏదో మన చమత్కారాలతో చెప్పట్లేదు, మన వేద భగవద్గీత పురాణాది ఇతిహాసాలన్నిటి ఆధారంగా మనం చెప్తున్నాం. అందుకు అసౌ యస్తామ్రౌ అరుణభుత బభ్రుస్సు మంగళ. అసౌ ఈయనే, ఇంతసేపు మేము చెప్పిన రుద్రుడు గారు ఉన్నారే ఆయన, ఈయనే. ఈయన ఎలా ఉన్నాడు? తామ్రహ అరుణహ బభ్రు, మూడు విషయాలు చెప్పారు. అంటే ఉదేతి తాం ఉదేతి సవిత తామ్రస్ తామ్రస్తవే ఏతి చ అని శ్లోకం ఉంది. ఉదేతి సవిత తామ్రహ, సూర్యుడు ఉదయించినప్పుడు తామ్రవర్ణంతో ఉంటాట, పూర్తి రెడ్ కలర్, తర్వాత నెమ్మదిగా అరుణవర్ణం, తర్వాత నెమ్మదిగా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు ఆ మూడు వర్ణములుగా మారుతున్న సూర్య భగవానుడు యొక్క విశేషం చెప్తున్నారు. మనకు ఒకటే వర్ణం తెలుసు, ఎందుకంటే అంత పొద్దున్న లేచేప్పుడు చూడమని, పొద్దున్న లేచేవాడు మూడింటిని అబ్జర్వ్ చేయొచ్చు, తామ్ర అరుణ సుమంగళ. ఇంకా దీనిలో చాలా ఫిలాసఫీ ఉందనుకోండి, చైతన్యం వ్యక్తీకరణ ప్రథమ వ్యక్తీకరణలో ఉండాది, ఆ రెడ్డిష్నెస్ దానిలో సర్వం దాగి ఉంటాయి, అందులోంచి క్రమంగా విస్తృతి చెంది శక్తులన్నీ వస్తాయి. కనుక ఆ రెడ్డిష్ అనేది ఒక బీజప్రాయమైన ఒక అవస్థ, అందులోంచి స్పందన వల్ల వచ్చే రంగు ఎరుపు, స్పందించగానే ఆ ఎర్రని తనం బయటపడుతుంది, అది విస్తృతంగా వస్తుంది. అందుకే ఆ ప్రథమ వర్ణం వర్ణానామాద్యం లోహితం అని చెప్పినటువంటి శాస్త్రరీత్యా ఆ లోహిత వర్ణాన్నే మన అరుణ అనే అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. పాటలీ కుసుమ ప్రభ ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో సంకేతములు. మొత్తానికి ఆ సూర్యస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం ఇన్ని రూపములుగా కొలుచుకుంటున్నాం. పరమశివుడు రుద్రుడు సూర్యస్వరూపంగా మొదట తామ్రవర్ణంలో, తర్వాత అరుణవర్ణంలో, తర్వాత వభ్రువర్ణంలో గోచరిస్తున్నాడు. ఇన్ని రకములుగా గోచరించినప్పటికీ అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు సూర్యభగవానుడు. ఎప్పుడూ ప్రచండంగా ఉండడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు ఆయన, ఆయా కాలధర్మాలు బట్టి. ఆ ప్రచండతని ప్రసన్నతని మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించుకున్నా అని పట్టించుకోరు, ఎందుకు అలా పనిచేయాలో ఆయనకు తెలుసు. నేను ఇలా ప్రచండంగా ప్రకాశించడం చేత ఎవడికి మేలు చేయబోతున్నాను, ఎప్పటికి మేలు చేయబోతున్నాను అనే విషయం నాకు తెలుసు అంటాడు సూర్యుడు. ఆయనకు తెలుసు ఇంత తీవ్రంగా ఎందుకు మండుతున్నావయ్యా అంటే, తర్వాత వచ్చే కాలంలో నీకు అంత వర్షం కావాలి గనక అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఇక్కడ తీసుకోవడం, దాన్ని ఏ విధంగా మళ్ళీ వ్యవస్థ చేసి భూమి మీదకు పంపాలో ఆయనకు తెలుసు. అందుకే గ్రహించడం, తిరిగి పంపించడం అనే వ్యవస్థలో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో తెలుసు. ఆ స్వామి ఒక్క రోజులో మనం గమనించినప్పుడు మూడు విధములుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎన్ని రకములుగా ప్రకాశించినా ఆయన స్వభావం ఏమిటి? సుమంగళః. ఆయన ఎప్పుడు సుమంగళః, లోకానికి హితకారకుడయ్యా. అందుకే సూర్యుడు జగద్బాంధవుడు, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఎంత చక్కగా పిలుచుకుంటారండి మన భారతీయులు సూర్యుణ్ణి. ఆయన వస్తున్నాడంటే చాలు, అంతవరకు అప్పటికే స్నానం చేసి సిద్ధంగా ఉంటారు. ఆ వస్తున్న స్వామిని చూడగానే భారతీయులు జలములు తీసుకుని ఆహ్వానిస్తూ అర్ఘ్యప్రదానం చేస్తారు. వారి వారికి ఉపదేశింపబడ్డ మార్గాలు ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నారు. అంటే ఆయన రాకముందే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. ఒక మహానుభావుడు మన ఇంటికి వస్తాడని కబురు తెలియగానే ఆయన ఇంటికి వచ్చి తలుపు దిశగా వచ్చారా అని ఆవలించి వచ్చి కూర్చోండి అని వాళ్ళ ముందు చీపురు పట్టుకుని తుడుస్తామా చెప్పండి. వాళ్ళు రాకముందే ఫుల్ ప్రిపేర్డ్. అందుకే భారతదేశం సూర్యభగవానుడు రాకముందే తెరచిన తలుపులతో, కడిగిన గుమ్మాలతో, దిద్దిన రంగవల్లలతో ఆయనకి స్వాగతాలు పలికింది. వీళ్ళెప్పుడూ భారతులు, వెలుగు మీద ఆసక్తి కలిగిన వారు, చీకట్లో మగ్గిపోవాలనుకునేవారు కారు, అర్ధరాత్రి 12 గంటలకి డేట్ను మార్చుకునే వాళ్ళు కారు భారతీయులు. వాళ్ళు సూర్యుడు ఉదయంతో మా రోజు మొదలైందంటారు. కర్మసాక్షి చూస్తేనే మాకు రోజు, కర్మసాక్షి లేకపోతే మేము కర్మ చెయ్యం, మా కర్మలకు సాక్షి ఆయన అన్నటువంటి వారు. అందుకే ప్రతి పిట్ట ప్రతి జంతువు సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే గోళ్లకు వెళ్ళిపోతాయి, మౌనం వహిస్తాయి. ప్రకృతి యొక్క ధర్మం అది, సూర్యుడికి అనుగుణంగా స్పందిస్తాయి. మనమేమో తెలివైన వాళ్ళం అనుకుని ప్రకృతి విరుద్ధంగా సూర్యుడు అస్తమించాక కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం. సూర్యుడు అస్తమించాక చేయవలసిన కార్యక్రమం ఒక్కటే, అంతరవలోకన. సూర్యుడు ఉదయించినప్పుడు చేయవలసింది ఆ అంతర్గతంగా సంపాదించిన శక్తితో బాహ్యానికి చేయవలసిన సత్కార్యాలన్నీ చేస్తూ బాగుపడ్డాం. ఈ ఒక్క గొప్ప వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందుకే భారతీయుల ప్రతి కదలికలో ఒక వైదిక జీవన విధానం ఉంది. అందుకే వేదాలనేవి ఎవరో ఒక వర్గం వారి సొత్తు కాదు, భారతీయుల సొత్తు అది. భారతీయులందరూ వైదిక మతస్థులే. అయితే దాన్ని అధ్యయనం అధ్యాపనం చేయడం కొందరి పని, ఆ జ్ఞానాన్ని పంచి అందరూ ఆచరించడం అందరి పని. అందుకే భారతీయ ప్రతి ఆచారంలో కూడా వేద ధర్మమే కనిపిస్తుంది. అందుకు సూర్య భగవాన్ అబ్జర్వ్ చేస్తూ అసౌయస్తామ్రౌ అరుణ ఉతబ భృస్సుమంగళ, ఆయన శక్తులే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి అని వివరించి అటు తర్వాత మంత్రం ఇంకా అందంగా సూర్య భగవాన్ని ఆవిష్కరిస్తోంది చూడండి. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్ నదృశన్నుదహార్య ఉతయినం విశ్వాభూత అని సదృష్టో మృడయాతినహ. ఇది తర్వాతి మాట. మళ్లీ అసౌ అనే మొదలు పెట్టింది. అంటే మనం పోల్చుకోవాలి ఆ శబ్దం బట్టి. వేద సంప్రదాయం అంటారు దీన్ని, వేదాలకు సంప్రదాయం ఉంది. ఈ శబ్దం ప్రయోగించిందంటే వేదం యొక్క అలవాటు తెలుసుకోవాలి మనం. ఒక మనిషి మాట్లాడుతున్న బట్టి, వాడు అలవాటు బట్టి ఆ మాట ఆడేటంటే వాడి ఉద్దేశం ఇది అని తెలుసుకోవాలి. అందుకే వేదం అసౌ అనే మాట ఒక అలవాటు బట్టి మాట్లాడుతుంది. సూర్యుడు గురించి చెప్పేటప్పుడు అసౌ అనడం దానికి అలవాటు వేదానికి. అందుకే మళ్ళీ అసౌ అన్నది ఇక్కడ కూడా అసౌ యహ అవసర్పతి అంటే కదులుతూ వెళుతున్నటువంటి వాడు. సర్ప అంటే కదులుట. ఎలా కదులుతున్నాడు? అవసర్పత, అనిష్టంగా కదులుతున్నాడు. ఆయన కదలికి ఇదైనా ఎవడే నిర్ణయించగలడు? ఏదో ఇందాక చెప్పినట్టు సూర్యుడు కదులుతున్నాడా కదలని లేదా అనద్దు. సూర్యుడు కదలకపోయినా మనకు తెలిసి ఆయన కిరణ శక్తులు కదిలి ఇక్కడ దాకా వస్తేనే మన వ్యవహారాలు సాగుతున్నాయి కదా. అందుకు కదులుతున్నాడు అంటే ఆయన కిరణ శక్తులు మొదలైనవన్నీ చలిస్తూ ఉన్నాయి అని అర్థం. రథంలో కూర్చున్నవాడు కదలడు, రథం కదులుతుంది. అవునా లేదా? గుర్రాలు కదిలితే. అలాగే సూర్యుడు కదలకపోయినా ఆయన నుంచి ప్రసరింపబడుతున్న కిరణ జాలములన్నీ కదిలి వస్తున్నాయట. అందుకే ఆ కిరణ జాలాలకు అశ్వములు అని పేర్లు. ఎన్ని అశ్వాలండి? ఏకో అశ్వో సప్తనామా వేదం చెప్పింది. ఒకే గుర్రానికి ఏడు అని పేరుట. ఇదేమిటండి, ఒక్క గుర్రానికి ఏడు అని పేరేమిటి? కాంతి సిద్ధాంతం చెప్పింది వేదం. అక్కడ ఒక్క కాంతిని విశ్లేషిస్తే సప్తవర్ణాలు అవుతుంది. అందుకే ఏకో అశ్వ సప్తనామ, ఒక్క అశ్వమే సప్తమయ్యింది. కానీ సప్త కాదు నిజానికి ఏకం. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ వాటిని ఇంకా ఎనలైజ్ చేస్తే సప్తం నుంచి ఎన్ని పుడతాయో మనకు తెలియదు. అందుకే బహువర్ణాలను కూడా వర్ణిస్తూ వచ్చిందనమాట. అందుకే ఒకే వర్ణం ఏడై రావడమే సప్తాశ్వములు అంటే. అయితే అశ్వం అని పేరు ఎందుకు పెట్టారు? అశ్వం అంటే అర్థం ఏమిటి? అశ్వం కాంతి కిరణానికి వేదం చెప్పిన శబ్దం. అశువ్యాప్తవు అనే ధాతు గురించి అశ్వ అనే శబ్దం పుట్టింది. అశు అంటే దీని నుంచి ఆసు అనే మాట కూడా మీకు వచ్చింది. ఆసుకవిత్వం మాట విన్నారు కదా. ఎందుకంటే ఆసుకవిత్వంతో తలలు బొప్పు కట్టిన వాళ్ళు బాగా ఉంటారు. అందుకే పేరు గుర్తుంటుంది చాలా మందికి. అశు ఆసు, ఆసు అంటే వెంటనే అని అర్థం. అలాగే అశు వెంటనే వ్యాపించుట అని అర్థం. అంటే అతి వేగంగా వెళ్ళగలిగేది, అతి వేగంగా వ్యాపించగలిగేది ఏదో అది అశ్వ అని చెప్పబడుతుంది. అందుకే కాంతి కిరణాలకే అశ్వములు అని పేర్లు. అశువ్యాప్తవు అనే ధాతు గురించి చూడండి వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. బహువర్ణములైన కాంతుల్ని వెదజల్లుతూ వచ్చే పరమేశ్వరుడు ఆయన. అందుకే అసౌయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత. నీలగ్రీవ అంటే నీలకంఠుడైనటువంటి వాడు, విలోహిత బాగా ఎర్రగా ఉన్నటువంటి వాడు. పరమేశ్వరుడికి రెండు స్వరూపాలు ఇక్కడ చూపిస్తున్నారు. నీలగ్రీవుడు అంటే విషాన్ని ధరించి నీలవర్ణంతో ప్రకాశిస్తున్నవాడు. విలోహిత రెడ్డిష్ట అంటే ఆయన పింగళ జటలు ఇవన్నీ ఉన్నాయి. మీరు రెండు పరిశీలించి చూస్తే నీలకంఠం, ఎర్రని జడలు, విలోహిత ఈ రెండూ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ నీల శబ్దం జలవాచకమైతే సూర్యకిరణ అంతర్గర్భితంగా ఈ జలములు అన్ని దాగి ఉంటాయి. అదేవిధంగా ఆయన కిరణాల్లో రెడ్డిష్ అగ్ని లక్షణం బాగా ఉన్నది విలోహిత అనడంలో. అలాగే మీకు అల్ట్రావైలెట్ రేస్, అతినీల లోహిత కిరణములు వీటి విన్నారే, ఆ శబ్దాలు మీకు ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. ఇవి కిరణ శక్తులే నీలగ్రీవ విలోహిత అని చెప్పబడుతున్నది. అంటే పరమేశ్వరుడు సూర్యమండలాంతర్వర్తి అయి గోచరిస్తున్నాడు. అందుకే పద్మపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు ఉపాసన గురించి శివగీతలో. ఏమనంటే, నన్ను ధ్యానించాలి అంటే అనేక లింగముల యందు ఆవాహన చేసి ధ్యానించండి. నేను స్వయంభూగా వెలిసినటువంటి జ్యోతిర్లింగములు మొదలైన వాటి యందు ఆరాధించాడు. ఎందుకంటే ప్రతిదానిలోనూ నేనే లీనమై ఉన్నాను కనుక నువ్వు దేన్నైనా లింగంగా ఆరాధించచ్చు. పరమేశ్వరుడు దేనిలో లీనమై ఉన్నాడో దానికి లింగం అని పేరు. లింగం అంటే మరేమిటో కాదు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగం అని మనం భావించినప్పుడు జ్యోతిస్వరూపంగా దీనిలో లీనమై ఉన్నాడు అని అర్థం. అలాగే మనం దేన్ని భావిస్తున్నామో దాని లింగం అని ఎందుకంటున్నామంటే పరమేశ్వర చైతన్యాన్ని దానిలో లీనమైనట్లుగా మనం దర్శించి ఉపాసిస్తున్నాం గనక దానికి లింగం అని పేరు. ఇలాగ పరమేశ్వరుడు లింగమై భాషించుతూ ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటే ఎప్పుడు ఉదయాన్న ఒక మహాలింగం వస్తుందిట. ఆ మహాలింగమే సూర్యుడు. సూర్యుడు లింగస్వరూపుడు. అందుకే శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకటి సూర్యుడు అని చెప్తున్నాం. అందుకే సూర్యలింగం ఆయన. సూర్యలింగం అని పేరు పెట్టుకున్నటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. సూర్యుడు లింగం, లింగాకారం అవునా కాదా చెప్పండి. నిజంగా జ్యోతిర్లింగం అంటే అంతకంటే జ్యోతిర్లింగాన్ని మనం చూడగలమా చెప్పండి, ఉంటే చెప్పండి. అందుకు ప్రతి వారిని ఉదయాన్నే వచ్చి ఆ జ్యోతిర్లింగం తట్టి లేపుతుంది. గుర్తించలేకపోతున్నాం మనం. ఆ ఇలా గుర్తించలేని వాడు సాక్షాత్తు శివుడు వచ్చినా గుర్తించలేడు. గుర్తుపెట్టుకోండి, సాక్షాత్ శివుడు వచ్చినా గుర్తించలేడు. శివుణ్ణి గుర్తించగలిగేవాడు పొద్దున్నే లేచి డాన్స్ చేస్తాడు, ఎందుకంటే నా శివుడు వచ్చాడు నన్ను కాపాడడానికి. ఎప్పుడైతే నా స్వామి వచ్చాడని తెలుసుకున్నాడో వెంటనే ఆయన వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడుగా గిరీశ, ఉన్నతంలోంచి. ఇంకా వాడు అబద్ధాలు అడగలడా? వాడు పాపకర్మ చేయగలడా? వాడు భయపడగలడా? అధైర్యపడగలడా? నా స్వామి అక్కడి నుంచి వచ్చి తన వెలుగుల చేతులు చాచి మరీ నన్ను నిమిరి తట్టి నన్ను గమనిస్తూ నా కోసం ఈ పంటలు పండించి నా కడుపు నింపి నా కోసం అంత చేస్తున్న ఆ సూర్యలింగ స్వరూపుడు పరమేశ్వరుడు ఉన్నాడే, ఎందుకయ్యా గుండ్రంగా మారిపోయాడు? మీరు గుండ్రపడి వస్తువు గరగరగరగర తిరిగి రాగలదు, అదే అయితే మీరు మామూలు వస్తువు అయితే వెళ్ళలేదు. అది ఆయన అంత తొందరగా రాగలడు, రోలింగ్ స్టోన్ అంటారే ఆయన ఆ వేగం రావడం ఆ లక్షణం. అలా పరమేశ్వరుడు సూర్య రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నాడు, ఇది తెలిస్తే చాలండి. ఉదయం లేచిన వెంటనే ఆ పరమేశ్వరుని సూర్యమండలంలో నమస్కరించుకుంటే ఇంకేం కావాలి? అందుకే అక్కడ చెప్తాడు శివగీతలో పరమేశ్వరుడు, ఎవరైతే నన్ను సూర్యమండలంలో ధ్యానించి నా మంత్రాన్ని గాని నా స్తోత్రాన్ని గాని చదువుతారో వారు నాయందే ప్రవేశిస్తారు, అంటే శివ సాయుధ్యం చెందుతారట. ఎలా చెందుతారంటే గొప్ప ఉపమానం కూడా వాడాడు ఆయన, గృహం గృహపతి యథా అన్నాడు, ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్లుగా వాడు నాలోకి వస్తాడు అని చెప్పారండి. సాయుధ్యం అంటే అదే, అంటే అంత చరువు చొరవ చనువు రెండుతో వెళ్ళిపోతాడు శివుడి దగ్గరికి. అందుకని శివుడి దగ్గరికి వచ్చామే లోపలికి ఎలా ఉందా? ఏమీ లేదు, హాయిగా వెళ్ళిపోతాం. ఎలాగో అంటే ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్టుగా వాడిది ఆ ఇల్లు, హాయిగా వెళ్తాడు. తలుపు ఓరగా తెరుచుంటే మే కమిన్ అని వెళ్తాడా అండి? వెళ్ళాడా అంటే వాడు ఇంటివాడు కాదని అర్థం. లేదో కొంచెం అటు ఇటు చూసుకుంటూ తలుపు తోద్దామా లేదా అని ఆలోచిస్తున్నట్టు అలా చూసేవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. హాయిగా ఎవడు వెళ్ళిపోతాడు? ఆ ఇల్లు ఎవడితో వాడు వెళ్తాడట. అలాగే అలా శివుడిలోకి ఎలా వెళ్ళిపోతాడట అంటే శివుడు మనవాడు, మన అసలైన చోటది, మనకు నిజమైన చోటది, మనకి స్వాభావికమైన చోటది, మనకు చొరవైన చోటది, చనువైన చోటది. కానీ మన అజ్ఞానంతో అది మంది కాదేమో అని భయపడి కూర్చున్నాం. ఆ అజ్ఞానం పోవాలి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని ఆరాధన చేస్తే నా అతడి సహజమైన చోటు నేనే అని తెలుసుకుని వాడు స్వాభావికమైనటువంటి ఆత్మస్వరూపంగా అర్థం చేసుకుని వాడు నన్ను చెందుతున్నాడు అని పరమేశ్వరుడు పద్మపురాణంలో శివగీతలో చెప్పారు. అందుకు అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహితః, ఇక్కడ నువ్వు నమస్కరిస్తున్న రుద్రుడు ఎక్కడో లేడయ్యా, ఆ దగ్గరున్నాడు అని చెప్తోంది వేదం. అందుకే ఉతైనం గోపా అదృశన్న అదృశన్ను దహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన. ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. ఉతయనం ఇంకా ఏనం ఈయనను ఎవరు చూస్తున్నారు? గోపాహ ఉదహార్య అదృశన్, గోపకులు ఉదహార్యులు కూడా చూస్తున్నారు ఆయన్ని. గోపకులు అంటే పాలు మొదలైనవి తీసుకెళ్లేవారు, ఉదహార్య అంటే నీళ్లు మొదలైనవి మోసుకు వెళ్ళేవారు. ఇది ఒక వ్యాఖ్యానం, దీన్ని మనం గమనిద్దాం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 spiritual channels from shaivam.org. Om Namah Shivaya.
2: ఎందుకంటే పాపం దీంతోనే కదా నన్ను ఇంతకాలం కొలుచుకున్నాడు, ఈ దేహం లేకపోతే దేంతో కొలుచుకుంటాడు అని వెంటనే ఆ దేహం యొక్క భస్మాన్ని పూసుకుంటాడట. ఆ ఇంతకాలం తన మొక్కినటువంటి ఆ తలని తన మెడలో పెట్టుకుంటాడట ఆయన. అంత కరుణాలు ఆయన, దయామయుడు గనక, అంత దయామయుడైనటువంటి స్వామి అని చెప్పడానికి. ఈ విధంగా స్వామి రూపం భక్తానుగ్రహ విగ్రహమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం వీరి ముగ్గురిని తన గుర్తులుగా పెట్టుకుంది. అంటే మనం ఇప్పుడు ఎవరికి దండం పెడుతున్నాం? శివుడికి దండం పెడుతున్నామా? సాలెపురుక్కి పాముకి ఏనుక్కి దండం పెడుతున్నామా? అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళ ముగ్గురిని తనలో కలుపుకున్న దైవానికి దండం పెడుతున్నాం. అంటే భక్తుడికి భగవంతుడికి ఏర్పడ్డ అభిన్నతకి సాక్షాత్కారం శ్రీకాళహస్తి, ఎంత గొప్ప దివ్యక్షేత్రం చూడండి. కనుక మనమే మనలో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించాలి అని నిన్న చెప్పుకున్నాం. శ్రీ అనేది మన మేధస్సు, సాలెపురుగు దీనికి ఎంత శక్తి ఉందంటే సాలెపురుగులో ఎంత స్కిల్ ఉందో అంత స్కిల్ ఉంది. మనం ఎన్ని స్కిల్స్ చూపిస్తాం జీవితంలో, బ్రతక నేర్చిన తనం అంటాం దాన్ని. బ్రతకడానికి ప్రతివాడు తనలో ఉన్నటువంటి మేధస్సుని ఎన్ని విధాలు ఉపయోగిస్తాడో గమనించండి. ఆ మేధస్సును ఉపయోగించిన ప్రతివాడు సాలెపురుగే. ఊహలు ఆలోచనలు తన నైపుణ్యాలు అన్నీ కూడా. అలాగే మన మేధస్సు అదైతే దాని వెంటనే ఉన్నటువంటిది అహంకారం, ఈగో అనేటటువంటిది, నేను అనేటువంటి భావన. ఇది ఊరుకుంటుందా, బుస కొడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అహం అనే బుస కొడుతూ ఉంటుంది. ఆ అహంకారమే సర్పం. ఇక ఈ రెండు ఉన్నాయంటే వచ్చే తర్వాత మదం. ఈ మదమే మద గజం. గజభావం అంటే అదే. ఈ గజభావం ఈ అహంకారానికి ఆ మేధస్సు వల్ల వచ్చినటువంటి గర్వానికి రెండు కలిసిపోతే మదమైంది. ఎవడు వదులుకుంటాడు, గుణాలు ప్రతివాడికి ఉంటాయి. ఏం చేస్తాం, నాతో పాటు పుట్టే ఎక్కడికి పోతాయి చెప్పండివి అని అంటాడు అన్నమయ్య. ఇవన్నీ పోగొట్టుకో పోగొట్టుకో అంటావు కానీ ఎక్కడికి పోతాయి స్వామి ఇవన్నీ. దేవ ఈ తగవు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా అంటాడు. ఈ తగవు తీర్చవయ్యా ఏం చేయమంటావు, నా ఒళ్ళో పుట్టిన ఇంద్రియాలు ఎక్కడికి పోతాయి, ఆ ఇంద్రియంలో కూర్చొని నేను ఇంద్రియాలతో కాకుండా దేంతో సంబంధం పెట్టుకుంటాను, కనుక ఈ రెండింటికి ఉన్న తగువేది నువ్వే తీర్చుకో అంటాడే. కనుక మనలో ఉన్నటువంటి భావాలు మనతో ఉంటాయి తప్పదు, కానీ అవే భావాలు భగవంతుడికి ఇచ్చాయని చెప్తున్నాడు. అది విశేషం. అది తదర్పిత అఖిలాచార సన్ కామక్రోధాభిమానాధికం తస్మిన్నేవ కరణీయం అని నారద మహర్షి భక్తి సూత్రాల్లో చెప్పినది. అదే సర్వ క్రియలు సర్వములైన ప్రాణ మనోబుద్ధులు ఈశ్వరార్పణం చేస్తే మన యొక్క భావాలన్నీ ఆయనకి అర్పణం చేసిస్తే అదే కైవల్యం అని. అలా అర్పించి తరించిపోయిన వాళ్ళే భక్తులు. కనుక వీళ్లకున్న క్రోధం గాని ప్రేమ గాని సర్వము శివ సంబంధంగానే ఉన్నాయి తప్ప, శివ ప్రేమతో కలిసిపోయాయి తప్ప వేరుగా లేవు. కనుక మన విద్యలు మన భావాలు మన అహంకారాలు అన్నీ కూడా ఆత్మేశ్వరుడైన శివునికి సమర్పిస్తే అవి మన దగ్గరున్నంతకాలం అహంకారాలు, ఆయన దగ్గరికి వెళ్ళాక అలంకారాలు ఆయనకి, దానితో ప్రకాశిస్తాయి అవన్నీ. కనుక అవి లోపల ఆత్మ చైతన్యం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయని తెలుసుకుని దృష్టిని అంతర్ముఖం చేస్తే నాలో మేధస్సు కానీ నాలో ఉన్న నేను అనే అహంకారం కానీ ఈ నేనుతో ఆ మేధస్సుతో నేను కల్పించుకున్న మదపూరితమైన విషయ ప్రపంచం కానీ ఇదంతటికీ మూలం ఆ పరమాత్మ చైతన్యమే అని తెలిసి ఈ మూడు అందరూ లీనమైపోతాయి. అదే కైవల్యం అంటే. కనుక పాము ఏనుగు సాలె పురుగు మోక్షం పొందిపోయండి, ఏమిటండి ఈ కథలన్నీ పురాణ కథలు ఎలాగో ఉంటాయి అనే మూర్ఖులు ఉండొచ్చు. పరమాత్మ సర్వవ్యాపకుడయ్యా, సృష్టిలోను ఒక్కడవే కాదు, చీమ కూడా ఆయన దృష్టి నుంచి తప్పించుకోదు. దానిలో మనస్సుంది, దానిలో ప్రాణం ఉంది, దానికి ఎంత వేదన ఉంది, దానికో ప్రపంచం ఉంది. చీమల ప్రపంచం గురించి పరిశోధించాలంటే జీవితాలు చాలా. దానికో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచానికి కూడా పరమేశ్వరుడే కర్త, అందరిలో ఉన్నది ఆయనే. కనుక వాటిని కూడా అనుగ్రహిస్తాడు అనే విశాల దృష్టి ఒకవైపు, మరి ఒకవైపు మనిషి అహంకారాన్ని దెబ్బతీస్తూ విశ్వమంతా నీ దృష్టిని పరచుకో, కేవలం మానవుడే ఏమిటి, విశ్వంలో ఏదైనా పరమేశ్వరుని చేరుకోగలదు అని మన దృష్టిని విస్తృతం చేసి, దృష్టి విస్తృతం అవుతున్న కొద్దీ మన అహం కుంచుకుపోతూ ఉంటుంది, మన యొక్క భావన విస్తృతమవుతుంది, మన యొక్క తపస్సు విస్తృతమవుతుంది. ఆ విధమైన విస్తృతి వ్యాపించినప్పుడు సర్వవ్యాపకమైన ఆ మహాజ్యోతిలో ఈ అహాలన్నీ లీనమైపోతాయి. అది కైవల్యం. కనుక ఈ కథ జరిగిందా అంటే సందేహం లేదు, జరిగింది. జరిగిందనడానికి ఆ కథ ఉంది. అయితే ఆ కథ జరిగిపోయిన కథ ఎందుకుంటే మళ్ళీ జరగాలి. ఎలా జరగాలో చెప్పుకున్నాం కదా. సర్వ సమర్పణ అనేటువంటిదే భక్తి. కనుక భక్తి అంటే ఏమిటంటే శివార్పణం అనే ఒక మాట. శివార్పణం, శివునికి అర్పణమే భక్తి. ఏమిటి అర్పణం? సర్వం శివార్పణం, అంతా శివార్పణం అనే విషయాన్ని ఎవడి త్రికరణ శుద్ధిగా పాటిస్తాడో వాడు భక్తుడు. అలాంటి భక్తులు ఏ దేహంలో ఉన్నా పర్వాలేదు, కైవల్యాన్ని పొందుతారు అనే అభయం ఈ కథ ఇస్తున్నది. అభయ స్వరూపుడు, ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమశివుని యొక్క కారుణ్య లీల ఇంత ఉత్కృష్టమై కనిపిస్తున్నటువంటి దివ్య క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. ఆ పేరే స్వామి యొక్క కారుణ్యానికి చిహ్నం. ప్రతి క్షేత్రంలో పరమేశ్వరుడు నేను దయామయుణ్ణి అని మనకు చాటి అభయం ఇవ్వడానికి వెలసాడు. అందుకే ఏ క్షేత్రానికి వెళ్ళినా పరమేశ్వరుని యొక్క దయ మనకు అక్కడ సాక్షాత్కరించాలి. శ్రీ కాళహస్తీశ్వర వైభవాన్ని చెప్పుకున్నాం. శ్రీ అనగా సాలిపురుగు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటిని తనలో ఐక్యం చేసుకోవడమే కాకుండా ఆ ఐక్యం చేసుకున్న అనుగ్రహానికి గుర్తుగా వారి రూపాలనే తన రూపంగా కలిగినటువంటి దివ్యలింగము యోగలింగము అయినటువంటి శ్రీ కాళహస్తీశ్వర వైభవాన్ని చెప్పుకున్నాం. ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందినటువంటి ఒక మహాభక్తుని చరిత్ర ఈరోజు చెప్పుకోబోతున్నా. నిజానికి భక్తులందరికీ తలమానికమైనటువంటి భక్తుని యొక్క చరిత్ర ఇది. అందుకే శివానంద లహరి రచిస్తూ ఆదిశంకరులు భక్తి శాస్త్రంగా దాన్ని అందజేశారు. అది ఒక భక్తి శాస్త్రం. శివానంద లహరిని పరిశీలిస్తే మరి శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని అమలు పరిచి ఆ శాస్త్రం నిజము అని నిరూపించిన వాడిని కూడా ఉదాహరణగా చూపించాలి. అంటే భక్తుల్ని కూడా పేర్కొనాలి. ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ అందరినీ ఆయన స్మరించకుండా ఒకే ఒక భక్తుని స్మరించారు ఆదిశంకరులు. ఆయన చేత కూడా స్మరింపబడ్డ ఆ మహాభక్తుని యొక్క దివ్య చరిత్రలోకి ఈరోజు ప్రవేశించబోతూ ఉన్నాం. ఆ చరిత్ర ఆ కాళహస్తీశ్వరుని అనుగ్రహం చేత చెప్పుకోబోతూ ఉన్నాం. కొత్తపినాడు అనేటటువంటి ఒక గ్రామము వద్ద ఉడుమూరు అనేటటువంటి ఒక బోయపల్లి ఉంది. ఉడుమూరు అన్నమాట. ఆ బోయల రాజు పేరు నాథనాథుడు అని. ఆ బోయలందరికీ అతడు రాజు అన్నమాట. ఇక ఆయన యొక్క భార్య పేరు తందే అని. ఎరుక రేడైన సర్వలోకేశుగూడి చెంచు పుబోడి అయి సంచరించు గౌరీచందమున నాథనాథ పులింద విభుని మందగామిని చెలువందే దందయ్యనగా అని చెప్తున్నాడు. ఎరుక పూబోడి, ఎరుక పూబోడి అంటే ఎరుకల సాని అయినటువంటి పార్వతీదేవితో ప్రకాశించే ఎరుకల వాడైన శివుని వలే ఆ దంపతులిద్దరూ ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఎరుకల దంపతుల గురించి చెప్పినప్పటికీ శివుని గురించే చెప్పుకోవాలి. ఏ మార్గంలో చూసినా శివుడు కనబడతాడు మనకి, అది విశేషం అన్నమాట. బోయవాడు గురించి చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఆది బోయవాడైనటువంటి శంకరుణ్ణి ఇక్కడ ప్రస్తావించుకోవడం జరిగింది. అంటే శంకరుడు బోయవాడా అంటే బోయవాడు కూడా. ఏదైనా ఆయనే మహాచక్రవర్తి, ఆయనే ఉత్తమ బ్రాహ్మణుడు, ఆయనే ఉత్తమ వణిజుడు, ఆయనే ఉత్తమమైనటువంటి బోయవాడు కూడా ఆయనే. ప్రతి చోట ఆయన విభూతే ఉంటుంది. ఆయన విభూతి లేనిది దేనిలోనూ ఉత్తమత్వం ఉండదు. ఏ మార్గంలో చూసినప్పటికీ ఆది పరమేశ్వరుడే. అందుకే సామవేద మంత్రాలైతే ఆది బ్రాహ్మణ ఈశానం అని చెప్తుంది. ఆది బ్రాహ్మణుడిట ఆయన, బ్రాహ్మణ ధర్మానికి ఆది ఆయన. అందుకే నమః పుష్టాయ ఉపవీతినే అని వర్ణించారు. నమః పుష్టాయ ఉపవీతినే, యజ్ఞోపవీతధారి అయినటువంటి రుద్రుని వర్ణించారు. అంతేకాదు నమో వాణిజాయ చ అని వణిగ్వేత్త అయినటువంటి రుద్రుని వర్ణించారు. నమ పుంజిష్టేభ్యో నిషాదిభ్యశ్చవో నమో నమః, నమో మృగయుభ్య శనిభ్యశ్చవో నమః అంటూ ఎరుకల వేషంతో వేటగాడి వేషంతో ఉన్నటువంటి ఆది కిరాత స్వామిని కూడా వర్ణించారు. ప్రతి మార్గంలో ఆదియే ప్రకాశించినటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే ప్రతి మార్గంలో కావలసిన నైపుణ్యములన్నీ కూడా ఆ ఆది తేజమైనటువంటి పరమాత్మ వద్దే వచ్చాయి గనక ప్రతి నైపుణ్యానికి మూలం పరమేశ్వరుడు. ఈశాన సర్వ విద్యానాం అంటే ఇదే విశేషం అన్నమాట. ఎరుకల విద్య కూడా ఒకటి ఉంది కదా, ఆ వేటగాడి విద్య, ఆ వేటగాడి విద్యకు కూడా మూలం ఆయనే. ఆ వేటగాడు ఆదికిరాత స్వామి. ఆ ఆదికిరాత స్వామిని గుర్తు చేస్తున్నట్టు ఆ దంపతులు. దాంపత్య ధర్మానికి మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క విభూతి ప్రతి దంపతుల్లోనే కనబడుతూ ఉంటుంది. అన్యోన్య దాంపత్యం గల ప్రతి దంపతుల్లోని కూడా ఆ ఆది దంపతుల యొక్క విభూతిని దర్శించడం అనేది భారతీయ సంస్కృతి యొక్క వైశిష్ట్యం. ఏ మార్గంలోనైనా శివుడే కనబడతాడంటే అది విశేషం. గృహస్థులకి అనువైన దేవర ఎవరయ్యా అంటే శివయ్యే. గృహస్థులందరూ కొలవడానికి, ఎందుకంటే గృహస్థు అంటే ఆ సంతానము, ఇల్లుని నిర్వహించడం, వాటన్నిట్లోని అన్నపూర్ణ అయినటువంటి ఆ తల్లి, పరమ సమర్థుడైనటువంటి పరమేశ్వరుడు, చక్కని అబ్బాయిలిద్దరు ఉన్నటువంటి ఆ ఇల్లు గృహస్థాశ్రమానికి ఆది అయినటువంటిది, ఆరాధ్యమైనటువంటిది. ఇక పోని నివృత్తి మార్గంలో చూద్దామా అంటే పరమ తపోధ్యాన నిష్ఠాగరిష్ఠుడై ఆది భిక్షకుడు తపస్వి అయినటువంటి శివుడు అక్కడ కూడా తానే ఆరాధ్యుడు. కనుక ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి కూడా సులభ గమ్యుడు, ఆరాధ్యుడు, ఆదిదేవుడు శంకరుడు. అది విశేషం అన్నమాట. అందుకే ఎక్కడ ఏ జాతిలో ఎవడు పుట్టినా శివుని ఆరాధించి తరించవచ్చు, ఎందుకంటే ఆ జాతికి కూడా ఆరాధ్యుడు పరమేశ్వరుడే. ఆ తల్లి, ఆ అయ్య, వారిరువురు అందరి చేత ఆరాధ్యుడు. అందుకే ఇప్పుడు పుట్టబోయే మహాభక్తుడు ఈ చెంచుల ఇంట పుట్టబోతున్నాడనమాట. వారి చేత కూడా ఆరాధింపబడేటువంటి వాడు. ఇలా ఉండగా కొంతకాలానికి తందెకు మందస్మిత జిత కుందకు ప్రాణేశ్వరోప గూహన జనితానందకు వచనామృత నిశ్శందకు నెలమసల శైలజాధిపు కరుణన్. శివుని అనుగ్రహం చేత ఆ తందే అనేటటువంటి స్త్రీకి నెల తప్పినది అని చెప్పాడు. క్రమంగా గర్భం వృద్ధి చెందుతూ ఉంటే ఆమెలో అనేక కోరికలు పుడుతున్నాయట. ఏమిటా కోరికలంటే, అడవుల్లోకి వెళ్ళిపోవాలని, శివునికి హాయిగా అభిషేకం చేస్తూ కూర్చోవాలని, రకరకాల నివేదనలు సమర్పణ చేయాలని కోరికలు పుడుతున్నాయట. ఎందుకలా కోరికలు పుడుతున్నాయంటే, గర్భగోళంబునందున్న అర్భకునకు గల గుణంబుల తెలిపెడి కరణినపుడు. గర్భగోళంలో ఉన్న అర్భకుడు యొక్క గుణాలన్నీ ఆమెలో వ్యక్తమవుతున్నాయట. ఇది ఊరికినే వర్ణన కాకుండా గొప్ప విజ్ఞాన శాస్త్ర రహస్యం ఉంది ఇందులో. ఇటీవల ఆంగ్ల పత్రికల్లో విదేశీ పరిశోధనల విషయాలు కొన్ని చెప్పారు. అదేమిటి అంటే, గర్భగోళంలో ఉన్నప్పుడే పిల్లవాడిలో జీవలక్షణాలు అభివృద్ధి చెంది అవి వ్యక్తమవుతూ ఉంటాయని, ప్రపంచం నుంచి తాను వినేదంతా గ్రహిస్తూ ఉంటాడని విషయం వచ్చింది. ఈ విషయాలు మనకు పురాణాల్లో అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది. ఉత్తరాగర్భంలో మన పరీక్షిత్ మహారాజు ఉండడం విషయం కానీ, అదేవిధంగా మరికొన్ని రహస్యాలు మనం చూస్తూ ఉంటే పురాణాల్లో ప్రహ్లాదుడు ఇత్యాది ఘట్టాల్లో గర్భగోళంలో ఉండగానే వాళ్ళకి భగవత్ స్పృహ కలగడం మనకు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా తల్లిలో కూడా గర్భంలో ఉన్న పిల్లవాడి లక్షణాలు కనబడుతూ ఉంటాయట. అవి ఏమిటి అనేది ఆమెకు తెలియదు. సూక్ష్మదర్శన శక్తి ఉండాలి దానికి. పైగా ఇతడు ఎటువంటి వాడు అంటే, మహాశివభక్తులు పుట్టబోతున్నాడు గనక శివారాధన పట్ల ఆమెకు ఆసక్తి కలుగుతుందిట. అందుకే గర్భిణి అయిన స్త్రీకి మన శాస్త్రాల్లో దౌహృది అని పేరు. దౌహృది అంటే రెండు హృదయములు కలది అని పేరిట. మామూలుగా ఒక మనిషికి ఒక హృదయమే ఉంటుంది, కానీ గర్భవతి అయిన స్త్రీకి రెండు హృదయాలు ఉంటాయంటే తన హృదయంతో పాటు పిల్లవాడి హృదయం అని. అందుకే ఆమె అడిగిన కోరికలన్నీ తీర్చాలి, ముచ్చట తీర్చాలి అంటారు. ఒక్కొక్కసారి ముచ్చట తీర్చకపోతే ప్రసవం జరగడం కూడా కష్టం అంటారు. ఎందుకంటే లోపల ఉన్నవాడు బయటికి రాగాలంటే ముచ్చట తీరాలి. అది ఆమె ముచ్చటో వాడి ముచ్చటో, కానీ వ్యక్తమయ్యేది మాత్రం ఆమె ద్వారా. అది దౌహృది అనేటువంటిది. ఈ లక్షణాన్ని ఇక్కడ చూపిస్తున్నారు దుర్జటి గారు, ఆమెలో వ్యక్తమవుతున్నాయని. ఇప్పుడు అలాగా ఆమెలో శివభక్తి, అత్యధికంగా శివుని ఆరాధించాలనేటువంటి కామన భావన పెరుగుతుందిట. అలా ఉండగా ఒకనొక శుభముహూర్తంలో జన్మించాడు ఆ భక్తాచార్యుడు. శుభముహూర్తమ్మున యువరాజగామిని శివభక్తి మునుపైన శిశువు గనియే. ఎంత గొప్ప భావం చెప్పాడు చూడండి. ఇక్కడ సాధారణంగా మనకి లోకంలో ఒక కోపిష్టివాడు కనుక కనపడితే కోపం ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడండి అంటుంటాం మనం. ఏదైనా ఒక గుణం బాగా కనబడితే ముందు ఆ గుణం పుట్టి తర్వాత వీడు పుట్టాడండి అంటాం. అంటే వాడిని మించిపోయి ఆ గుణం కనబడుతుంది అనమాట. అలాగే శివభక్తి మునుపైన శిశువు గనియే, శివభక్తి ముందు పుట్టి తర్వాత వాడు పుట్టాడా అన్నట్టు పుట్టేటవాడు. ఎంత విశేషంగా చెప్తున్నారు ఇక్కడ అంటే, గర్భగోళంలో ఉన్నప్పటి నుంచి అతని శివభక్తి వ్యక్తమవుతుంది అనమాట విశేషం అది. ఇందులో ఒక వైజ్ఞానికమైన రహస్యం ఉంది. నిజానికి ఈ పాత్ర యొక్క కథను మనం పరిశీలిస్తే, పుట్టిన దగ్గర నుంచి ఇతడిలో భక్తి మనకు కనబడదు. కొంత వయస్సు వచ్చి లేత వయస్సు దాటి కౌమారంలోకి ప్రవేశించినప్పుడు హఠాత్తుగా భక్తి ఉదయిస్తుంది. ఆ ఉదయించిన భక్తి మామూలుగా కాదు, పరాకాష్ఠ కలిగిన భక్తి ఉదయిస్తుంది. కానీ ముందే భక్తి పుట్టి తర్వాత పుట్టాడని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అతడిలో బీజప్రాయంగా ప్రధానంగా ఉన్నటువంటిది ఆ భక్తి మాత్రమే అని చెప్పడం అన్నమాట. ఆ భక్తే ఉంది. పైగా ఒక వ్యక్తి తాను ఏమిటి అనేటటువంటిది గర్భగోళంలో శైశవావస్థలోనే ఎక్కువ వ్యక్తం చేస్తాడు. ఇదొక రహస్యం. శైశవావస్థ అయి పెరుగుతున్న కొద్దీ భౌతికమైనవి కప్పుకుపోతూ ఉంటాయి. క్రమంగా జన్మాంతర సంస్కారం ఎప్పుడో మేల్కొంటుంది. అప్పుడు వాడి యొక్క అసలైన లక్షణం విజృంభించి బయటికి కనబడుతుంది. ఇది ఒక వైజ్ఞానికమైన రహస్యం అన్నమాట. ఈ విశ్లేషణ కేవలం మానవ మనస్సును విశ్లేషించాలంటే ఒక జననానికి ఒక మరణానికి మధ్య ఉన్నటువంటి మనిషి జీవితాన్ని పరిశీలిస్తే చాలదు. ఈ జననానికి ఆవల ఉన్న జన్మల విషయం తెలియాలి, అప్పుడు ఇంకా విశ్లేషించవచ్చు. ఆ విశ్లేషణ అందించింది భారతీయ విజ్ఞాన రహస్యం. అందుకే జననాంతర సంస్కార సంపత్తి వల్ల శివభక్తి మునుపైన శిశువు గనియే.

బొడ్డు కోసేత. ఆ బొడ్డు కోయడం ఎలా కోసారంటే సంసార పాసం కోసినట్టు కోసారు అన్నారు. అంటే ఇతరులకు జరిగే ప్రతి పని కూడా ఒక శివదీక్షలా జరుగుతుందిట. అందరికీ జరిగే పనులే, కానీ ఈయన పట్ల జరిగేటప్పటికల్లా అలా కనబడుతోంది, అది విశేషం. అంత శివభక్తి మూర్తి కట్టి పుట్టిందనమాట. సర్వేషు భక్తి లక్షణము తెల్పిడి రీతి పెట్టిరి భూతితో పట్టి పట్టి. పట్టి అంటే కుమారుడు, పట్టి పట్టి అంటే కుమారుణ్ణి పట్టుకుని విభూతి పెట్టేత. ఆ పెట్టడం ఎలా పెట్టారంటే ఇతడు శివుని భక్తుడు అని ముద్ర వేశారా అన్నట్లు విభూతి పెట్టారట. అంత విశేషంగా చెప్పారు చూడండి. అంటే పిల్లలకి విభూతి పెట్టడం అనేటటువంటిది మన ఇంట్లో నిత్యం ఉండే ఆచారం. అంటే బయట ఉన్నటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం తగలకుండా ఉండాలంటే గోమయంతో చేసిన పిడకలు కాల్చి వాటిని మంత్రములతో అభిమంత్రించి పెడతారు. అవి దుష్టశక్తులు రానివ్వకుండా కాపాడతాయి. అలాగే పెట్టారు వీళ్ళు నిజానికి, కానీ శివ చిహ్నములు కదా భస్మధారణ అనేది, కనుక ఇతడు శివభక్తుడు అనేటట్టు ఉన్నాయట. కనుకనే శివచిన్న ధారణ చేసిన వాడు పులకించిపోతాడు. ఆ శివభక్తుడు అనే దానికి అది ముద్ర అనమాట, భస్మధారణ అనేటువంటిది. అందుకే భస్మధారణ లేని నుదురుని చూడడం బాధాకరం అంటాడు భారతీయ సంస్కృతిలో పుట్టేవాడు. ధిక్ భస్మరహితం ఫాలం, ధిక్ గ్రామం అశివాలయం, ధిక్ జీవన మనీషార్చం, ధిక్ విద్యామ శివాత్మకం అన్నాడు. భస్మము లేనిటువంటి నుదురు వృధా, శివాలయం లేని గ్రామం వృధా, శివ జ్ఞానము లేనిటువంటి విద్య వృధా, శివార్చన లేని జన్మ వృధా అని చెప్పారనమాట. ఇది ఉండవలసినది. ఎందుకంటే భస్మధారణ చేయడం వల్ల ఏమిటి అంటే ఎవడైనా చూస్తే ఏమనుకుంటాడో అని కానీ, లేదా ఎవడైనా చూడాలి అని కానీ భస్మం పెట్టుకోవడం కాదు. మన దేహం భస్మధారణ చేత పునీతం అవుతుంది. అంతేకాకుండా మన సూక్ష్మ ప్రపంచం దాని ద్వారా శుద్ధమవుతుంది. ఇక మనల్ని చూసేవాళ్ళు మనకి తెలియకుండా వాయుమండలంలో సూక్ష్మమండలంలో లెక్కలేనంతమంది ఉంటారు. వారు ఒకవైపు భూతప్రేత పిశాచాదులు, గ్రహ నక్షత్రాదులు, వీరు మరోవైపు దేవతాగణములు అందరూ చూస్తుంటారు మనల్ని. అది బాగా గమనించాలి. పంచభూతాలలో వాయుమండలాల్లో ఉన్న దేవతాశక్తులన్నీ చూస్తూ ఉంటాయి. వారు శివచిన్న ధారణ చేసిన వాడిని చూసి సంతోషిస్తారట దేవతలైతే. మిగిలిన క్షుద్రశక్తులైతే భయపడి పారిపోతాయట వాడి వైపు రావట. అందుకు శివభస్మ ఆ ధారణ చేయడం అనేటువంటి విశేషం. అంతేకాకుండా అగ్నిసారం భస్మం అన్నారు. భస్మధారణ చేసినటువంటి వాడు అగ్నిసారాన్ని ధరించి వాడు ఎలా కనబడతాడంటే సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని మహాన్యాస మంత్రాల్లో కూడా చెప్తారు. అతను ఎలా కనబడతాడంటే భూత ప్రేత పిశాచ రోగ దేవతలందరికీ కూడా ఒక జ్వలిస్తున్న అగ్నిపుంజంలా కనబడతాడట. దానితో అవి మిడతలు అగ్నిని చూసి ఎలా భయపడిపోతాయో ఆ విధంగా పారిపోతాయి. ఒకవేళ వచ్చిన అగ్ని లోపడి ఏమైపోతాయో అవి అయిపోతాయి. అందువల్ల వాడికి ఏం బాధ లేదు. అంతేకాదు పద్మపురాణంలో ఒక విషయం చెప్తాడు. ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా శివచిన్న ధారణ చేసిన వాడు నమస్కార యోగ్యుడన్నాడు. భస్మధారణ చేసి రుద్రాక్షలు వేసుకుని మరణిస్తే వాడు వైపు రాత్రి యమదూతలు. ఎందుకంటే వీడు మనవాడు కాడు, వీడి తాలూకా యూనిఫామ్ అంతా కూడా శివలోకానికి సంబంధించిన యూనిఫామ్. మరి ఎటుపోయి ఎటొస్తుందో మా బాస్నే ఊరుకోలే శివుడు మార్కండేయుడి విషయంలో. కనుక మాకేం ప్రమాదం వస్తుందని వాళ్ళు అటువైపు రారుట. కనుక అది శివుని వాడు అని చెప్పేటువంటి ముద్రట. అందుకే ఇక్కడ చెప్తున్నారు సర్వే సుభక్తి లక్షణము తెల్పెడి రీతి పెట్టిరి భూతితో పట్టి పట్టి. ఆ విధంగా భస్మధారణ చేసి ఇక స్నానం చేయించుతారు పిల్లలకి. ఆ స్నానం చేయించడం ఎలా ఉందంటే పాప కదంబ జంబాలంబు కడిగడి పగిది నీళ్ళార్చిరి పాపనికి నీ. పాప కదంబ జంబాలంబు మనం మామూలుగా స్నానం చేస్తాం, కానీ పిల్లవాడికి చేసే స్నానం ఏంటంటే గత జన్మల పంకెల మీదేనా ఉంటే అది కడుగుతున్నారా అన్నట్లుగా స్నానం చేస్తున్నట్టు పిల్లవాడికి. అంటే మన మనస్సు అనే శిశువుని మనం ఈ విధంగానే స్నానం చేయించుకోవాలి. ఇది విశేషం. పాప పంకిలాన్ని కడిగించుకోవాలి. ఇక ఆయనకి చిట్టాముదం పోసేట. ఆముదం ఎందుకు పెడతారంటే లోపల మలినం పోవడానికి పూర్వపు తల్లులు పెట్టేవారు. అలాంటి చక్కటి ఆయుర్వేద పద్ధతులన్నీ ఇప్పుడు మనం క్రమంగా కోల్పోతూ ఉన్నాం అనుకోండి. అందుకు ఒక దుర్బల జాతి తయారవుతాడు. రాను రాను బలిష్టమైన దృఢమైనటువంటి జాతిని తయారు చేసినటువంటి వైద్య పద్ధతుల్ని ఆచార వ్యవహారాల్లో కలిపేసిన పవిత్ర భారతీయ సంస్థ నుంచి దూరమవుతూ ఉన్నాం. కానీ ఈ గ్రంథాలు చదివినప్పుడైనా మన ఆచార సంప్రదాయాల లక్షణాలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అంతరంగమలాపహంబైన చిత్సుధారసమువోని చిట్టాముదంబు తెచ్చి బాలునకు కడుపునకు పెట్టి పద్మముఖులు పవళింపగా చేసిరి పంపు మీద. చిట్టాముదం పెట్టేత. అది న్యాయంగా అది ఎందుకు పెడతారంటే లోపల మలినాన్ని పోగొట్టడానికి. ఇది ఎలా ఉన్నదంటే జ్ఞానమనేటటువంటి ఔషధాన్ని లోపలున్నటువంటి అజ్ఞానమనే పంకిలం పోవడానికి పోస్తున్నారా అన్నట్టు.

పోసేట పోసి పడుకో పెట్టేట ఈ ఈయనేమిటి కళ్ళు తెరవట్లేదట. పసిపిల్ల వాళ్ళు అంత తొందరగా కళ్ళు తెరవరు కదా, కళ్ళు మూసుకుని ఉన్నట్ట. ఎందుకు అలా కళ్ళు మూసుకున్నాడంటే, జ్ఞాన ప్రసూన కలికా జాని పద ధ్యాన పరమ సోక్ష సుషుప్తుండైన గతి కన్ను తెరవంగా నేరకయుండి కొన్ని కస్రంబులకున్. కళ్ళు ఎందుకు మూసుకున్నాడంటే, జ్ఞాన ప్రసూనాంబికా పతి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో మునిగిపోయాడా అన్నట్లు కళ్ళు మూసుకున్నట్ట. కొంతసేపటి కళ్ళు తెరిచేట. ఈ కళ్ళు తెరవడం ఎలా ఉందంటే, తప్పది ఇంకా లోకయాత్ర ఎలా చేస్తానో ఏమిటో అన్నట్టు కళ్ళు తెరిచేట. ఈ లోక వ్యాపారం వేలాగో ఎనుచు చూడ ఇంపైన గితి బాలకుడు తెరచే కన్నులు లాలితముగ తల్లిదండ్రులకు ముదమొదవన్. పిల్లవాడు కళ్ళు తెరవగానే తల్లిదండ్రులకు ఆనందం వస్తుంది. ఇలాగా ధూర్జడు గారి కవితా నిర్మాణ వైఖరిని మనం పరిశీలిస్తే, పసిపిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి పెరిగే విధానం వరకు ఆనాటి భారతీయుల ఇంట లేదా తెలుగువారింట, తెలుగువారి ఇంట పల్లెటూరి వారి ఇంట ఎలా ఉంటుందో అదంతా చూపిస్తున్నాడు ఇక్కడ మనకి. అదే సమయంలో ఒక పసిపిల్లవాడిని పెంచడం కాకుండా శివభక్తి రూపు కట్టినటువంటి ఒక శిశువుని దర్శింపజేస్తున్నాడు ఇక్కడ. ఈ పిల్లవాడు పెరుగుతున్నట్ట. పెరుగుతున్నప్పుడు నెమ్మదిగా నడకలు వస్తున్నాయి, అడుగులు విదిల్చడం వస్తూ ఉన్నాయి, బొరలా పడ్డం వస్తుంది, కూర్చోవడం వస్తుంది, తప్పటడుగులు వేయడం వస్తుంది. అలా నడకలు నేర్చుకున్నాడు. ఇది పిల్లవాడు పెరిగే విధానం. పూర్వపు రోజుల్లో ఒక్కొక్కటి జరిగేటప్పుడు ఒక్కొక్క పండగ చేసుకునేవారు. ఇక్కడ ఈయన ఎలా నడుస్తున్నాడంటే, వాటిలో కూడా శివభక్తిని దర్శిస్తున్నాడు పరమ శివభక్తుడైన దుర్జట మహాకవి. మొదటి నవ్వేట. ఆ నవ్వు ఒక పరిహాసంగా నవ్వినట్టు నవ్వేట. ఏమిటా పరిహాసం అంటే, శివభక్తి రహితమై చెడియ జగంబని నవ్వినట్లు ఈయన నవ్వసాగే. ఈ జగత్తంతా అయ్యో శివభక్తి లేకుండా చెడిపోతుంది అన్నట్టు నవ్వేట. ధృతి మోహబంధంబు తెగ తన్ను గతి ముద్దుటడుగులెత్తి విదుల్చుకాడజొచ్చే. తన చిన్ని చిన్ని అడుగులు పెట్టి విదల్చడం ఎలా ఉందంటే, మోహబంధాలు కానీ మీదకొస్తే వాటిని పంతున్నాడా అన్నట్టుగా కాలు విదిల్చేట. ఎంత గొప్ప దర్శనం చూడండి. భవ పరాముఖుడైన పగిది సత్వము గూడి పొత్తుల పాన్పుపై పొరలబడియే. బోరలా పడ్డట. ఆ బోరలా పడ్డ ఎలా ఉందంటే, విముఖత్వం చూపిస్తున్నాడా అని. దేనికి విముఖత్వం అంటే, భవ పరాముఖత్వం. ఈ సంసారం నాకు అక్కర్లేదు అని ఈ సంసారం వైపు వీపు చూపిస్తున్నాడా అన్నట్టు బోరలా పడ్డట. ఎంత చక్కగా దర్శిస్తున్నారు చూడండి ఇక్కడ. కొంతసేపటి కూర్చోవడం నేర్చుకున్నాడు కొన్నాళ్ళకి. ఆ కూర్చోవడం ఎలా ఉందంటే, శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండు చందమున కూర్చుండదొడగే. కూర్చోవడం ఎక్కడ అంటే, ఎక్కడ క్షేమం ఉంటుందో అక్కడ కూర్చుంటాం మనం. కానీ ఆ కింద ఏదో ప్రమాదం ఉంటే మనం కూర్చుంటామా? ఎక్కడ శ్రేయస్సు ఉంటుందో అక్కడ మఠం వేసుకోమన్నాడు, అక్కడ తిష్ట వేసుకోమన్నాడు. అదే ప్రతిష్ట అంటే. ఎక్కడ తిష్ట వేసుకోవాలంటే, మోక్ష సామ్రాజ్యం లభించే వరకు కూర్చోకూడదు. అది లభించినప్పుడే తిష్ట ప్రతిష్ట, అప్పుడే ఆగడం. కనుక మోక్ష సామ్రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడా అన్నట్లు కూర్చున్నాడు ఇతను. అలా ఉన్నటువంటి వాడు క్రమంగా తడిమి తడిమి వెళ్తున్నాడు. పసిపిల్లాడుగా ఉన్నప్పుడు ఆ పాకుతూ వెళతారే, ఆ వెళ్ళడం తడుముతూ ఉన్నట్ట. ఏమిటి తడుముతున్నాడంటే, తడవియాడే వసుంధరా స్థలము నందు విశ్వపతి తత్వమను మని వెదకు రీతి. శివతత్వం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటున్నాడా అన్నట్లు తడుముకుంటూ వెళుతున్నట్ట. అలా క్రమంగా తప్పటడుగులు వేస్తున్నట్ట. తప్పటడుగులు వేయడం ఎలా ఉందంటే, దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగు పెట్టడు గతి తప్పటడుగు పెట్టే. శివుడు ఎక్కడున్నాడయ్యా అంటే, విశ్వమంతా ఉన్నాడు కనుక నేను అడుగు వేస్తే ఆయన మీద వేసేస్తానేమో అని భయంతో అడుగు వేయడం వల్ల అది తప్పటడుగు అయిపోతుందట. అలా అడుగులు వేస్తూ క్రమక్రమ ప్రవర్ధమానంబులు అతని గుణంబులు శివభక్తి లక్షణోపమానంబులు సమానంబులై చెరువందా. ఇక్కడ ఆ తత్వాన్వేషణ దృష్టి, ధ్యాన సాధనా పద్ధతి ఇవంతా వర్ణిస్తున్నాడు ఒకవైపు. ఇంకోవైపు శిశువు పెరిగే పద్ధతి రెండునూ కలిపి చూపిస్తున్నాడు. ఇలా పెరిగేట క్రమక్రమంగా బాలుడై లోకం వైపు తిరిగాడు. లోకంలో పిల్లలు, తోటి పిల్లలు, వాళ్లతో ఆడుకోవడం, అమ్మా నాన్న ఆడించినాటలు వీటిలో పడి క్రమంగా ఆ లోకపు ఆటల్లో తిరుగుతూ బాల్య క్రీడలు చేశాట. ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఆటలు వర్ణిస్తున్నాడు ఇక్కడ ధూర్జడి గారు. ఎందుకయ్యా ఇంత వర్ణించాలి అంటే, ఆ ఆటలు మరిచిపోయే కాలం వస్తుంది, కనీసం పేర్లేనో గుర్తుంటే తర్వాత తరాన్ని కొనుక్కున్నాడేమో మహాకవి. అందువల్లనే మనం కొన్ని ఆటలు ఇప్పుడు ఎప్పుడో మర్చిపోయాం. అసలు ఇప్పుడు పిల్లలతో కలిసి ఆడుకునే టైం పిల్లలకి ఎక్కడిస్తున్నాం మనం? పాపం వాడు చాకలి బరువు అంటారే, అదంతా వీపును వేసుకుని గాడిద బరువు, అది మోసుకు పరిగెత్తాలి.
మళ్లీ పాపం సాయంత్రం రాగానే దించేసి తల్లిదండ్రులు కొడుతూ ఏడిపిస్తూ ఉంటే హోంవర్క్ దిద్దుకోవాలి. మహా ఆడుకుంటే చాటింగ్ ఎలాగో ఉంది కంప్యూటర్ ముందు కూర్చుని, ఇంకా ఎవరితో ఏం ఆడుకుంటాడు. కానీ ఆటల్లో కూడా ఆ ఉల్లాసం, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, ఆనందం, ఇలా వికసనాత్మకంగా ఉన్నటువంటి తెలుగువారి ఆటలన్నీ ఒక దగ్గర చెప్పాడు ఇక్కడ. ఇందులో కొన్ని ఆటలకు అర్థం కూడా చెప్పలేము ఈ రోజుల్లో, అన్ని కోల్పోయాం. కానీ ఆ పేర్లు తరచుకుంటే ఎంత బాగుంటుందో, ఆ తెలుగు ఆటల మాటలు చూడండి ఎంత బాగున్నాయో. చిట్ల పొట్ల కాయ సిరి సింగణ వంతి గుడుగుడు గుంచాలు కుందెన గుడి డాగిలి మృత్యులాటలు, అంటే దాక్కుని దొంగ ఆటలు అనమాట. గ్రచ్చకాయలు వెన్నెల కుప్పలు తన్ను బిల్ల తూరన తుంకాలు గీరన గింజలు పిల్ల దీపాలంకి బిల్లంగోడు చిడుగుడొవ్వల పోటి చెండు గట్టిన బోది అల్ల ఉప్పన బట్టెలప్పలాలు చిక్కనా బిళ్ళలో టిళ్ళు చిందరాది అయిన శైశవ క్రీడా విహార సరణి చెంచు కొమరులతో నుద్దులించుకాడు తిన్నడభినవ బాల్య సంపన్నుడగుచు. ఈ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరంటే తిన్నడు అని పెట్టుకున్నారు. ఈ తిన్నడు బాల్య సంపన్నుడై పెరుగుతూ ఇన్ని రకాల ఆటలు ఆడుకుంటూ క్రమంగా కౌమార దశకు చేరుకున్నాడు. అంటే టీన్స్ అంటాం కదా, ఆ కౌమార దశకు చేరుకున్నాడు. అక్కడ సంప్రదాయం ప్రకారంగా కౌమార దశకు చేరుకున్నటువంటి రాజుగారి పుత్రుని యువరాజుని చేస్తాడు. ఇతడి రాజ్యం ఇతడిది బోయిల రాజ్యం, దానికి ఈయన యువరాజుని చేశారు. యువరాజు చేసేటప్పుడు సంప్రదాయం అంటే కాటిరేని జాతర అని ఒక జాతర చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే ఈ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఏ వృత్తి వారికి, ఏ సంప్రదాయం వారికి, వారి ఆరాధనలు వారికి ఉంటాయి. సర్వం శివార్పణము.

ఏనం పాదాయం వ్రతముపైతే శరద్వాయతే విచ్ఛిద్యేవా సంప్రాంతముద్ధత్య మనసోపచక్షేత మనోవే ప్రజాపతి రాజాపత్యాయజ్ఞః మనసైవ యజ్ఞకం సమ్

ఏ సంభరతే శైవదత్తాయే శరిపరస్తరామపక్షాయే అనుప్రయాయాపచ్చే సోమేమదత్తాయే ఓషధేర్వాయ ప్రజోన్మయత్తమిషే హవ్యేపక్షాపాయంతి నాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

ప్రజాబంధే ఉభయమాయంద్రం పంచదరామోదరణ్యేవతా కబ్జిం వాన్ మన్యా దేవతాయోషయోషదయ్యాత్రిత్యేత్రీయత్రిగ్యమీయ సర్వే యజ్ఞ క్రామి వక్మయ్యేత అమోహమస్మే సాత్మ

మిత్రోదాధారుభిరేమత్యా కృషేణ విడాభయ సత్యాయ్యం కృతవ్యుభవసేది మిత్రేణ.

0: ఉత్తరేమానస్పునేమానాయుక్ష్యామాహి తత్ర హ్యాని కామయేది
1: మహాస్పత్యయ్యాభిసమాధానోచ్చేత్రాయ్యేర్పురాయమానాయమానాయ్యా
0: బ్రహ్మణే యజమానాయ్యాగ్రస్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ ஆயத்தே சம்மாயும் சம்மாயும் சந்தேன சம்பிரேதாச்சேஜேந்திரேணே.

సత్రాశ్యం జనాే బ్రాహ్మణ ప్రదక్షిణేహోగవ్యం కేటవాహ్మణ సంజాహోత్రం ఉదంభవే

సంవేదం కరసంతరమాజయ ఆపోజయ శుద్ధాత్వాత్రంసద ఉపాధ్యాయమానాసంసద అజోగేంద్రాయ్రాయత్రేంద్రాయ్యేమన్నవృక్షేణ్యోమిమన్ హైత్యోత్తమ

అగ్నేహ్యుగాయతనామహతౌ సోన్నమాజుం హరిద్రవే కాన్మయే ఆమావాక్యం హరిద్రవే రామ్మయే హంతరాజ్ఞే ప్రథమః ఏమాగమన్ తాంతోపరిగృహామి స్వాహితమేమేషా ప్రజాపుష్పరిగృహామి స్వాహితమేమేషాగృహోపరిగృహామి స్వాహితమేమేషాగృహామి అభిషన్నాకుంతా పాపాలా

యజమానమిక్షతాం యజ్ఞయజ్ఞ భూతాం భూతాదౌ పవిత్రేహం విలోకనే తదవేదం యజః పృథివీ స్వయా యజ్ఞోజాయతే సదానః అశ్యత్వం యజ్ఞం

ేంద్రాయేభ్యోహాయ కల్పనాభ్యతిరిక్తేణ పవిత్రంగ్రామ్యాంగ

0: ప్రత్యక్షతాం శక్తిసౌధర్యాభూతాం సంజానానో విలహనామరాదే నిర్జ్యోతిర్జమానభేదాం
1: ృతయమానభుజమానాయమానాయమానోత్ బ్రహ్మాయన్.

శరీరం కాయస్వాడము సాక్ష్యనం అపానాయ పరిస్థితి హరిహరవాక్యమానం అవాణేనా సుందరా మధుభా.

0: ృత్యుం మే బిన్వస్వ ఆయుర్నాద్యం మే బిన్వస్వ ప్రజాన్మే బిన్వస్వ సత్యోర్భాగవర్ధేంద్రధామి భర్తాధరీరాజ్యాగుంజుదేం సమత్నాభ్యాం
1: భోజాతం

0: ేరాపర్పం విజమానాగ్రైవ్రాహంగోహర్ఘాలే బ్రహ్మాణ్యాచ్యాశ్రవసుంద్రాజమాచారేషాయోర్ధ్వంసేంద్రయతర యంగాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యా
1: శ్రీ మానస్ యోజివాణ్యాంగ్రం విధోదా ಪುನಃ

శ్రమణయా శివాకాశిని కయాగస్తమయాగిరిసంతాకాశీమిషంగిరిగంతే శివాయత్రుషం జగత్ అసౌయ్రోహమంగళ.

ధనమాయ ధనమ ఆశుకేషాయ ధనమశ్రేభ్యాయ ధనమ పూర్వ్యాయ ధనమస్తాయ ధనమ

ఇదంబి అస్మన్మహత్యన్నరేణ్యన్వరిష్మిభవాభి నీరంగీవాశ్రీగంధా సర్వాహ్రమాధారా హీరంగీవాశ్రీగంధాదివం.

ఏతేర్థాని ప్రజలంతిషిణావంతోషంగిణావంతస్ భూజాగుంద్రావిణ స్థిరే హేకాగుంగమత్ర

రిపురఘ్నాయ నమః. ఓం రిపుఘ్నకాయ నమః. ఓం పురాణాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పుణ్యగమ్యాయ నమః. ఓం అతిపుణ్యదాయ

ఆత్మనే నమః. ఓం నలపూజితాయ నమః. ఓం నలాధీశాయ నమః. ఓం నైగమికాయ నమః. ఓం నిగమేన సుపూజితాయ నమః.

ప్రణిలయాయ నమః. ఓం భర్త్రే నమః. ఓం ధర్త్రే నమః. ఓం హర్త్రే నమః. ఓం హరీశ్వరాయ నమః. ఓం విష్ణుసేవ్యాయ నమః. ఓం జిష్ణునాథాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం బదరీనాయకాయ నమః.

వే నమః. ఓం చారు చంచవే వరేశ్వరాయ నమః. ఓం ఛత్రిణే నమః. ఓం ఛత్రపతయే నమః. ఓం ఛాత్రాయ నమః. ఓం ఛత్రేషాయ నమః. ఓం ఛాత్రపూజితాయ నమః. ఓం ఝర్ఝరాయ నమః. ఓం ఝంకృతయే నమః. ఓం ఝంఝాయై నమః. ఓం ఝంఝేషాయ నమః. ఓం ఝంపరాయ నమః. ఓం ఝరాయ నమః. ఓం ఝంకేషాండధరాయ నమః. ఓం ఝారిష్టాయ నమః. ఓం కష్టాయ నమః. ఓంకారపూజితాయ నమః. ఓం రోమహారయే నమః. ఓం వృషారయే నమః. ఓం డుండిరాజాయ నమః. ఓం ఝలాత్మ

ఓం తంతవే నమః, ఓం తారేషాయ నమః, ఓం స్తంభ సంశ్రుతాయ నమః, ఓం థవర్ణాయ నమః, ఓం థూత్కారాయ నమః, ఓం స్థూలాయ నమః, ఓం ధనుజాయ నమః, ఓం ధనుజాంతకృతే నమః, ఓం దాడిమీ కుసుమ ప్రఖ్యాయ నమః, ఓం దాంతారయే నమః, ఓం దర్దరాతిగాయ నమః, ఓం దంతవక్త్రాయ నమః, ఓం దంతజిహ్వాయై నమః, ఓం దంతవక్త్ర వినాశనాయ నమః, ఓం ధవాయ నమః, ఓం ధవాగ్రజాయ నమః, ఓం ధుంధుధౌంధుమారయే నమః, ఓం ధరాధరాయ నమః, ఓం ధమ్మిల్లనినే నమః, ఓం జనానందాయ నమః, ఓం ధర్మాధర్మ వివర్జితాయ నమః, ఓం నాగేశాయ నమః, ఓం నాగనిలయాయ నమః, ఓం నారదాదిభిరర్చితాయ నమః, ఓం నందాయ నమః, ఓం నందీపతయే నమః, ఓం నందినే నమః, ఓం నందీశ్వర సహాయవతే నమః, ఓం పణాయ నమః, ఓం పణీశ్వరాయ నమః, ఓం పాంథాయ నమః, ఓం పాథేయాయ నమః, ఓం పాతికార్చితాయ నమః, ఓం పాణీయాధిపతయే నమః, ఓం పాథాయ నమః, ఓం ఫలవతే నమః, ఓం ఫలసంస్కర్తాయ నమః, ఓం ఫణీశత విభూషాయై నమః, ఓం ఫణీభూత్కారమండితాయ నమః, ఓం ఫాలాయ నమః, ఓం ఫల్గురతాయ నమః, ఓం ఫాంతాయ నమః, ఓం వేణునాథాయ నమః, ఓం అనేచరాయ నమః, ఓం వన్యప్రియాయ నమః, ఓం వనానందాయ నమః, ఓం వనస్పతి గణేశ్వరాయ నమః, ఓం వాలీనిహంత్రే నమః, ఓం వాల్మీకాయ నమః, ఓం వృందావనకుతూహలినే నమః, ఓం వేణునాదప్రియాయ నమః, ఓం వైద్యాయ నమః, ఓం భగణాయ నమః, ఓం భగణార్చితాయ నమః, ఓం భేరుండాయ నమః, ఓం భాసకాయ నమః, ఓం భాసినే నమః, ఓం భాస్కరాయ నమః, ఓం బాణుపూజితాయ నమః, ఓం భద్రాయ నమః, ఓం భాద్రపదాయ నమః, ఓం భాద్రాయ నమః, ఓం భద్రదాయ నమః, ఓం భాద్రతత్పరాయ నమః, ఓం మేనకాపతి మంద్రాశ్వాయ నమః, ఓం మహామైనాకపర్వతాయ నమః, ఓం మానవాయ నమః, ఓం మనునాథాయ నమః, ఓం మదగ్నే నమః, ఓం మదలోచనాయ నమః, ఓం యజ్ఞాశినే నమః, ఓం యాజ్ఞికాయ నమః, ఓం యామినే నమః, ఓం యమభీతి విమర్దనాయ నమః, ఓం యమకాయ నమః, ఓం యమునావాసాయ నమః, ఓం యమ సంయమదాయకాయ నమః, ఓం రక్తాక్షాయ నమః, ఓం రక్తదంతాయ నమః, ఓం రాజసాయ నమః, ఓం రాజసప్రియాయ నమః, ఓం రంతిదేవాయ నమః, ఓం రత్నమతయే నమః, ఓం రామనాథాయ నమః, ఓం రమాప్రియాయ నమః, ఓం లక్ష్మీకరాయ నమః, ఓం లాక్షణికాయ నమః, ఓం లక్షేశాయ నమః, ఓం లక్షపూజితాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం లాంగలికాయ నమః, ఓం లక్షలాభపితామహాయ నమః, ఓం బాలకాయ నమః, ఓం బాలకప్రీతాయ నమః, ఓం వరేణ్యాయ నమః, ఓం బాలపూజితాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వీణే నమః, ఓం శరీణే నమః, ఓం శాస్త్రీణే నమః, ఓం శర్వరీ గుణసుందరాయ నమః, ఓం శాకంబరీపీఠ సంస్థితాయ నమః, ఓం శాకపూజన తత్పరాయ నమః, ఓం షోడాసమాసనిలయాయ నమః, ఓం షండాయ నమః, ఓం షాడవన్మందిరాయ నమః, ఓం షాండవాడంబరాయ నమః, ఓం షాండ్యాయ నమః, ఓం షష్ఠీపూజన తత్పరాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సర్వతత్వాయ నమః, ఓం సామగమ్యాయ నమః, ఓం అసమానకాయ నమః, ఓం సేతవే నమః, ఓం సంసారహంత్రే నమః, ఓం సారాయ నమః, ఓం సారస్వతప్రియాయ నమః, ఓం హర్మ్యనాథాయ నమః, ఓం హర్మ్యకర్త్రే నమః, ఓం హేతుఘ్నే నమః, ఓం నిహణాయ నమః, ఓం హరాయ నమః, ఓం హాలాప్రియాయ నమః, ఓం హలాపాంగాయ నమః, ఓం హనుమతే నమః, ఓం పతయే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సర్వాయుధధరాయ నమః, ఓం అభీష్టాయ నమః, ఓం భయాయ నమః, ఓం భాస్వతే నమః, ఓం భయాంతకృతే నమః, ఓం కుబ్జామ్రక నివాసాయ నమః, ఓం ఝింటీషాయ నమః, ఓం వాగ్విదాంబరాయ నమః, ఓం రేణుకాయై నమః, ఓం దుఃఖహంత్రే నమః, ఓం విరాటనగరస్థితాయ నమః, ఓం జమదగ్నయే నమః, ఓం భార్గవాయ నమః, ఓం పులస్త్యాయ నమః, ఓం పులహాయ నమః, ఓం క్రతవే నమః, ఓం క్రాంతిరాజాయ నమః, ఓం ద్రోణపుత్రాయ నమః, ఓం అశ్వత్థామ్నే నమః, ఓం సురథినే నమః, ఓం కృపాయ నమః,
ஓம் காமாக்கிய நிலையாய நமஹ, ஓம் விஸ்வநிலையாய நமஹ, ஓம் புவனேஸ்வராய நமஹ, ஓம் ரகுத்வஹாய நமஹ, ஓம் ராஜ்யதாத்ரே நமஹ, ஓம் ராஜநீதிகராய நமஹ, ஓம் வரணாய நமஹ, ஓம் ராஜராஜேஸ்வரீகாந்தாய நமஹ, ஓம் ராஜராஜசுபூஜிதாய நமஹ, ஓம் சர்வபந்த விநிர்முக்தாய நமஹ, ஓம் சர்வதாரித்ர்ய நாசனாய நமஹ, ஓம் ஜடாமண்டல சர்வஸ்வாய நமஹ, ஓம் கங்காதாரா சுமண்டிதாய நமஹ, ஓம் ஜீவதாதாஷயாய நமஹ, ஓம் தேனவே நமஹ, ஓம் யாதவாய நமஹ, ஓம் யதுபுங்கவாய நமஹ, ஓம் மூர்க்கவாகீஸ்வராய நமஹ, ஓம் பர்காய நமஹ, ஓம் மூர்க்க வித்யாயை நமஹ, ஓம் தயாநிதயே நமஹ, ஓம் தீன துக்க நிஹந்த்ரே நமஹ, ஓம் தீனதாத்ரே நமஹ, ஓம் தயாரணவாய நமஹ, ஓம் கங்காதரங்கபூஷாயை நமஹ, ஓம் கங்காபக்திபராயணாய நமஹ, ஓம் பகீரதப்ராணதாத்ரே நமஹ, ஓம் ககுத்ஸ்த நிருபபூஜிதாய நமஹ, ஓம் மாந்தாத்ருஜயதாய நமஹ, ஓம் வேணவே நமஹ, ஓம் பிருதவே நமஹ, ஓம் பிருதுயசசே நமஹ, ஓம் ஸ்திராய நமஹ, ஓம் ஜால்மபாதாய நமஹ, ஓம் ஜால்மநாதாய நமஹ, ஓம் ஜால்மப்ரீதி விவர்தனாய நமஹ, ஓம் சந்தியாபர்த்ரே நமஹ, ஓம் ரௌத்ரவபுஷே நமஹ, ஓம் மகாநீலசிலாஸ்திதாய நமஹ, ஓம் சம்பலக்ராமவாசாய நமஹ, ஓம் பிரியானூபமபத்தனாய நமஹ, ஓம் ஷாண்டில்யாய நமஹ, ஓம் ப்ரஹ்மஷௌண்டாக்யாய நமஹ, ஓம் சாரதாய நமஹ, ஓம் வைத்யஜீவனாய நமஹ, ஓம் ராஜவ்ருக்ஷாய நமஹ, ஓம் ஜ்வரக்னாய நமஹ, ஓம் நிர்குண்டீமூலசம்ஸ்திதாய நமஹ, ஓம் அதிசாரஹராய நமஹ, ஓம் ஜாதீவல்கபீஜாய நமஹ, ஓம் ஜலாய நமஹ, ஓம் நபாய நமஹ, ஓம் ஜாஹ்னவீதேஷநிலையாய நமஹ, ஓம் பக்தக்ராமநிகேதனாய நமஹ, ஓம் புராணகம்யாய நமஹ, ஓம் கம்யேஷாய நமஹ, ஓம் ஸ்காந்தாதிப்ரதிபாதகாய நமஹ, ஓம் அஷ்டாதசபுராணானாம் கர்த்ரே நமஹ, ஓம் காவ்யேஸ்வராய நமஹ, ஓம் பிரபவே நமஹ, ஓம் ஜலயந்த்ராய நமஹ, ஓம் ஜலாவாசாய நமஹ, ஓம் ஜலதேனவே நமஹ, ஓம் ஜலோதராய நமஹ, ஓம் சிகித்சகாய நமஹ, ஓம் பிஷஜே நமஹ, ஓம் வைத்யாய நமஹ, ஓம் நிர்லோபாய நமஹ, ஓம் லோபதஸ்கராய நமஹ, ஓம் சிதானந்தாய நமஹ, ஓம் சிதாபாசாய நமஹ, ஓம் சிதாத்மனே நமஹ, ஓம் சித்தவர்ஜிதாய நமஹ, ஓம் சித்ஸ்வரூபாய நமஹ, ஓம் சிராயுஷே நமஹ, ஓம் சிராயுரபிதாயகாய நமஹ, ஓம் சீத்கார குணசந்துஷ்டாய நமஹ, ஓம் அச்சலாய நமஹ, ஓம் அனந்தப்ரதாயகாய நமஹ, ஓம் மாசாய நமஹ, ஓம் பக்ஷாய நமஹ, ஓம் அஹோராத்ராய நமஹ, ஓம் ரிதவே நமஹ, ஓம் அயனரூபகாய நமஹ, ஓம் சம்வத்சராய நமஹ, ஓம் பராய நமஹ, ஓம் காலாய நமஹ, ஓம் கலாகாஷ்டாத்மகாய நமஹ, ஓம் கலயே நமஹ, ஓம் சத்யாய நமஹ, ஓம் நேத்ராயை நமஹ, ஓம் த்வாபராய நமஹ, ஓம் ஸ்வாயம்புவாய நமஹ, ஓம் ஸ்மிருதாய நமஹ, ஓம் ஸ்வரோட்சிஷாய நமஹ, ஓம் தாமசாய நமஹ, ஓம் ஔத்தமினே நமஹ, ஓம் ரைவதாய நமஹ, ஓம் சாக்ஷுஷாய நமஹ, ஓம் வைவஸ்வதாய நமஹ, ஓம் சாவர்ணயே நமஹ, ஓம் சூரியசம்பவாய நமஹ, ஓம் தக்ஷசாவர்ணிகாய நமஹ, ஓம் மேருசாவர்ணிகாய நமஹ, ஓம் இதிப்ரபாய நமஹ, ஓம் ரௌச்யாய நமஹ, ஓம் பௌத்யாய நமஹ, ஓம் கவ்யாய நமஹ, ஓம் பூதிதாய நமஹ, ஓம் தராய நமஹ, ஓம்

ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాత మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకు నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం? అంటే ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ఆ ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. కనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖ చక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీద వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరమే బ్రతకగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు, ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టని నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, చుట్టూ ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి. మనం ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం, ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు మనిషి ఏ సమయంలో శరణ పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ. ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, ఇంక ఏడవడానికి ఉండవు, బాధలేదు. ఇది ఉన్నదే, అటు ప్రయోగమూ కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుణ్ణి ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈరోజు 3వ క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్దీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణమో ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే 2వ మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడు చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్ర మృడయ. ఇది 2వ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడు ఏమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దాన్ని వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది, శివతమ అయిపోయింది. వాడు తర్వాత ఇషువు తర్వాత ధనుహు, ధను ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయే బాగానే ఉంది.

ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ముల పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ముల పొదులు, ప్రపంచం అనే అమ్ముల పొదులు, ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడు. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులో నుంచి తీయచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్య. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ముల, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంట. అది ఏదో, అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు, ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాయిట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి. ఇప్పటిదాకే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొది ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ముల పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు. చూడండి, అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొది కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చతికిలపడి కూర్చుని అమ్మాయి అనుకుందామంటే అమ్ముల పొది కనబడిందే, అమ్మ వద్దు బావ, అమ్ముల పొది కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది, వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం. మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగే శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టి మనట్లేదు. చూడండి ఇక్కడ, ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు, ఇవన్నీ ఉంచు, నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివాతనూహు అఘోర అపాపకాశిని తయానహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణం లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోర. అఘోరతత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఘోరము కానిది అఘోరం. అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ. అఘోర అపాపకాశిని, మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ. శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని, ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది.
అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం అపాప కాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు, కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒక్కటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాప కాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలిగిచ్చేటువంటిది అదే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాపకాశిని కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని అని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడు ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్నే వర్ణిస్తున్నాడు, అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటూ ఉంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు, ప్రకాశం నీదే కాదు మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితహ చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితహ అంటే అన్ని వైపులా, అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి? అంటే మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట, ఏది భాషించుట, ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకే అభిచాకసీహి మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది, అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక చోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలేముంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక తయానస్త తనువ శంతమయ. ఇది ఒక అందమైన మాట అండి.
ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయా, శంతమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం, ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము, అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగలేదు, పోవాల్సినవన్నీ పోయాయి, అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు గనక శంతమయా అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి, శంతమ స్వరూపం, అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం, మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక, అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా, ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోను ఆనందింపజేసే వాటిలోను అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువున కూడా శాంతమయా అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతి లభిస్తుంది, వారి దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా, ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయన గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిది అభిచాకసిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగాను లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడనే భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది, ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకసిహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి, అభిచాకసీహి అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు, గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు అక్కడ, శంత సుఖమును ఇచ్చువాడు, గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడట పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు వెంటనే మనం స్థూల ఉపాసనలో ఇదేమి తప్పు లేదు, ఉపాసనా పరుడికి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటిని ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు, ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరిశంత, కొండలయందు తిరిగేవాడు, ఆయన పేరు గిరీశుడు, గిరిశుడు అని. గిరియందున్నవాడు, కొండయందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు, మనకంటే ఎత్తైనవాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు, మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకు అందేవాడే పరమేశ్వరుడు, అందుకు సర్వోన్నత స్థానములో సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు.
మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడు అనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నాం, ఇందరినీ ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీష్ అంతా, సర్వోన్నతుడైన స్వామి నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభితాకసిహీన్ అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే కావాలి వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికీ వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళ వాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్ని వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అని అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడు ఎవడో తెలిసే ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం, ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు, దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగింది. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుల్ని జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుల్ని జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర
ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికొచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, విహింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధన హేతువులండి, ఇవేవి అక్కరలేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక. ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడు. అందుకు ఇవి ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషన్ జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, ఒక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నేవి శృణుయామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని, మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ, నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ మనం పట్టుబట్టలు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి? అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకు ఉండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం, ప్రసన్నతాభావాలు నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్. ఎవడి శరీరం వాడికి జగత్, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము, ఇందులో ఉన్న జీవుడు, ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభస్త్రిగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యే చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, విహింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు
అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడం ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసేనందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. అందుకు ఇక్కడ మళ్ళీ గిరిశ అనడంలో అది అర్థం. అందుకే శివేన వచసాత్వా గిరిశాచ్ఛావదామసి ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది, అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకువెళ్ళేటప్పుడు ఆ తోవలో గంగానది యొక్క వైభవం చెప్పి కుమారస్వామి కథ చెప్తాడు. అక్కడే కుమార సంభవం అన్నమాట వాల్మీకి అంటాడు. ఆ మాటను తీసుకుని కుమార సంభవ కావ్యాన్ని రచించాడు కాళిదాసు. ఇది విశిష్టం అన్నమాట. అందుకే రామలక్ష్మణ కరాంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతి దండపాణి మనిషం విభావయ. బాలరూపంతోనూ ఉంటూనే బలులైన రాక్షసుల్ని సంహరించినటువంటి మహాబలుడైన సుబ్రహ్మణ్యుడు ఆ విధంగా రాక్షస సంహారం చేసి బిలద్వారంబనం త్రోచిన రాతిని దిగచివేచి ఆ భూతాన్ని చంపడమే కాక అక్కడ అడ్డుగా ఉన్న రాయిని తీసేసి వెడలుడని అనుగ్రహించెను. వెళ్ళండన్నట్ట అందరూ ఆనందంగా వెళ్ళిపోయారు. కానీ ఆ రక్షించిన వాడు ఎవడికి కనబడ్డాడంటే ఉపాసకుడైన నక్కీరుడికి దర్శనమిచ్చాడు. ఇందుశేఖర నందను సందర్శించే ఆ చంద్రశేఖర తనయుడైనటువంటి స్వర్ణ శరీరంతో ప్రకాశిస్తున్నటువంటి సుందర స్వరూపుడు. మారకోటులందుగల శృంగారము ఇందుముఖాని కొనగోరను బోలినే అన్నాడు త్యాగరాజస్వామి. కోటి మన్మథుల సౌందర్యం కూడా ఆ సుబ్రహ్మణ్యుని కాలి కొనగోరము దేనికి పనికిరాదుట. అందుకే ఆయన పేరు శృంగారస్వామి ముద్దుస్వామి అని అన్నారు. అటువంటి ఆ స్వామిని సందర్శించి వందనంబులు సందడించుతూ వందనాలు చేసేట. అందరూ వెళ్ళిపోయారు కానీ నేను వెళ్లకుండా నిలబడ్డాడు. ఏమిటి నువ్వు వెళ్లకుండా ఉన్నావు అన్నట్ట. అంటే ఓ శరణాగత వత్సల కసవన ప్రభవ దీనకల్పక అపన్నాసకర దురితగిరి దేవేశ నన్ను కరుణ చూడవే సుఖినగుదు. అబ్బాయి గారి ద్వారా చెప్తే అయ్యగారికి ఇంకా చల్లబడతారని. అందువల్లనే ఇక్కడ దాకా నేను రావడానికి కారణం మీ నాయనగారి కోపమేనయ్యా అని అంటున్నాడు. ఓ శరణాగత వత్సల శరణాగత వత్సలుడైన స్వామి, ఏనొక తప్పు చేసిన మహేశుడు నన్ను శపించే కుష్ఠరోగానుపమ వ్యధి పడుమటంచును, దానికి శాపమోక్షమిట్లానతి ఇచ్చే, దానికి శాప విమోచన ఏం చెప్పాడంటే ఆత్మనిలయంబగు రౌప్యనగంబు చూచినన్ మాను, నా యొక్క నివాసమైన కైలాసం చూస్తే నీకు ఇది మానుతుంది అని. కానీ ఎలాగున దర్శించిన కైలాసం ఎప్పుడు ఎప్పుడు చూస్తానయ్యా కైలాసం, శరీరం చూడు ఇలా పాడైపోతుంది, ఎక్కడో ఉత్తర దిశలో కైలాసం, ఇప్పుడే వ్యాధి చాలా ఆక్రమించుకుంది నడవలేకపోతున్నాను అని అంటే సుబ్రహ్మణ్యుడు, కైలాసం బనే గాని ఉత్తర దిశా కైలాసం అని చాడడా కాలగ్రీవుడు. ఆయన కైలాసం అన్నాడు కానీ ఉత్తర కైలాసం అని లేదు కదా, మరో కైలాసం ఉందిలే అన్నాడు. ఎక్కడ అంటే దక్షిణ కైలాసం ఉందని, అంటే అక్కడ నుంచి వచ్చిన మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలా అన్నాడు. కాదులే, నువ్వు అన్నీ వచ్చావు అక్కడికి వెళ్ళలేదు, దాటి వచ్చేసావు అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ దాకా అంటే శ్రమే, అంటే ముందు ఆ కొలంలో వెళ్ళి స్నానం చేసిరా అన్నట్ట. కొలంలోకి దిగి తల పైకెత్తేటప్పటికల్లా కాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్నాడు అతడు. ఆ సుబ్రహ్మణ్యుడు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ అనమాట క్షణంలో. అది సుబ్రహ్మణ్యానుగ్రహం. ఆయన తలుచుకుంటే ఏం చేయగలడు, ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే ఇవ్వగలడు. అందుకే ఆ ఇద్దరు అబ్బాయిలను పట్టుకుంటే చాలు అమ్మ అయ్య వెంటనే వచ్చేస్తాడు మన దగ్గరికి. ఈ అబ్బాయి ఆ పని చేశాడు, వెంటనే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎక్కడ అంటే హేమముఖరీ సింధువ్రత తీరమున్, ఆ కొలంలో మునిగితే తిరిగి లేచింది ఎక్కడ అంటే సువర్ణముఖరీ నదిలోంచి లేచేట. లేచేటప్పటికల్లా కుష్ఠవ్యాధియు మానే, ఆ వ్యాధి అంతా పోయింది. పోయిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళేట ఆ లోపల ప్రకాశిస్తున్నటువంటిది యోగమయమైన దివ్యలింగము శ్రీ కాళహస్తీశ్వర లింగము. దాన్ని దర్శించాడు. హేమముఖరీ కూలస్థ కైలాసమున్ నిష్ఠాధీశ మనస్కుడై కదిసి తన్నీరంధ్ర కల్లోల భూయిష్ఠము గొంబున తిత్తమాడి గిరిజాధీశున్ శివున్ దేవతాసే శ్రేష్ఠున్ సంస్తుతి నూరు పద్యముల చేసన్ ద్రావిడోక్తిన్ తగన్. వెంటనే ఆయన ద్రవిడ భాషలో 100 పద్యాలు అప్పటికప్పుడు చెప్పాట కాళహస్తీశ్వర స్వామి మీద. తన్మయుడే చెప్పాడు, తన్మయత్వంతో పొంగులు వారింది అతని నుంచి కవిత జరి, అది 100 పద్యాలుగా. వెంటనే ఆ 100 పద్యములకు సేనాని జనకుడు అర్థచింతామణి విద్యానిధి జ్ఞానప్రసవాంబానాథుడు కాళహస్తిపతి ప్రీతి ఉండయి. ఆ 100 పద్యాలకు ప్రీతి చెందేట. ఎవడు ప్రీతి చెందాడంటే సేనాని జనకుడు ప్రీతి చెందాడు. సేనాని అంటే కుమారస్వామి, కుమారస్వామి తండ్రి ప్రీతి చెందేట. ఎందుకంటే ఆయన గారి పంపి తీని వచ్చాడు కదా, అది విశేషం అనమాట. ఆ సేనాని జనకుడు ఈ పద్యాలు విని ప్రత్యక్షం వగుచున్ కనబడ్డాట. నత్కీరుడు ఎదురుగుండా కనబడి భవము సాఫల్యంబు పొందే, నీ యొక్క సంసారం నీ జన్మ ఉందే అది సఫలమయ్యిందయ్యా అన్నట్ట. నీకు ఏ అహంకారం నిన్ను నువ్వు నన్ను తెలుసుకోనివ్వకుండా చేసిందో అహంకారం కుష్ఠవ్యాధి యొక్క బాధతో పోయింది, ఇప్పుడు నువ్వు నన్ను తెలుసుకోగలిగేవు. సాహిత్య శ్రీవర నీకు ఇంపగు వరంబేనిచ్చేదన్ వేడు, నీకేది కావాలంటే అది ఇస్తాను అని అడిగితే
వెంటనే అన్నట్ట, నిటలంబున అంజలి పుట ఘటనంబొనరించి ప్రమదగద్గదగల అస్ఫుట వర్ణస్థుతి భాషార్భటయున్ రోమోద్గంబు పై పై వరగన్. వెంటనే పులకించిపోయి మాట్లాడేట. ఆ కవిత్వం సరిగ్గా పలకలేదుట, ఎందుకంటే ఆనందోద్రేకంతో వచ్చింది గనక మాటలు సరిగ్గా లేక తడబడుతూ ఏడుస్తూ శివుణ్ణి స్తోత్రం చేసి, స్వామి జీవితం అంటే ఏంటో తెలిసిపోయింది అయ్యా నాకు, ఈ సంసారము దుఃఖావాసానందంబు, ఇందులో ఆనందం దుఃఖంతో ఉన్నటువంటిదే, పూర్తిగా ఆనందం ఆభాసే, దుఃఖమే ఇక్కడ నిజం, దీని వర్ణింపంగా ఏ సుఖము కలుగు. ఇంతకాలం ఈ సంసారాన్ని వర్ణించుకుంటూనే కూర్చున్నాను నేను, ఇన్నాళ్లకి సంసార సారమైనటువంటి నిన్ను వర్ణించానయ్యా. దీని వర్జింపంగా ఏ సుఖము కలుగు దయనన్న అసుఖమును గొప్పవి. ఈ సంసారంగాని వర్జించిస్తే ఏ సుఖం వస్తుందో ఆ సుఖాన్ని నాకు ఇవ్వు అన్నాడు. అంటే జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని అడిగిన వెంటనే ఆ శంకరుడు అనుగ్రహించి తనలో అతనికి ఐక్యాన్ని ఘటింపజేసేట, సాయుధ్యాన్ని ప్రసాదించాడు నత్కీరునికి. అంతేకాదు ఆ నత్కీరుడు రచించినటువంటి ఆ శతకం ఇప్పటికీ ద్రవిడ భాష వారందరికీ పారాయణ యోగ్యంగా ఉన్నది, అదే కాళహస్తీశ్వరుని యొక్క స్తుతిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కాళహస్తీశ్వరుని యొక్క నత్కీరుని శతకంతో ఆయన ఆరాధించి తరించిన వారు ఎందరెందరో. ఏమిటయ్యా నియమాలు అంటే భక్తి భక్తి భక్తి. ఆ భక్తి ఉన్నవారు ఎవరైనా సరే తప్పకుండా తరించుతారు అని చెప్తూ అదే మధురా నగరంలో, అంటే మధురా నగరం అంటే మధురై అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ మధురైలో ఒక వేశ్యావాటిక ఉన్నది, అక్కడ మాణిక్యవల్లి అనేటటువంటి ఒక వేశ్యాంగన, ఆమె ఈ వేశ్యలందరికీ పెద్దవలే ఉండేటువంటిది. అక్కడ ఆమెకి కొంతకాలానికి ఒక కవల పిల్లలు పుట్టారట, ముద్దు మొగంబుల కన్యలిద్దరు శివభక్తి తనువులెత్తిన పగిదిని. వాళ్ళు ఎలా ఉన్నారంటే శివభక్తి రూపుగట్టిందా అన్నట్టున్నారట, శివభక్తి పుట్టిందా అని. అంతేగాని ఒక వారకాంతకి పుట్టవలసిన పిల్లలు కారు, శివభక్తి యుక్తులై పుట్టారట వాళ్ళు. అయితే ఎప్పుడైతే వాళ్ళు పుట్టి పెరుగుతున్నారో ఈమెలో అనేక ఆశలు రేకెత్తాయి, రేకెత్తి తమ కులవృత్తిలో వీరి వల్ల అనేకం సంపాదించవచ్చు అని పెక్కుతెరగుల ఈ రీతి పెంచి, ఆ పెంచడం కూడా వాళ్ళ కులవృత్తికి అనుగుణమైన వాతావరణంలో పెంచి అనేకములైనటువంటి పణ్యధర్మంబు, అంటే శరీరంతో వ్యాపారం చేసేటువంటి ధర్మాలన్నీ బోధిస్తూ ఉంటే మదిలో ఉన్న పట్టుబడక ఆ తల్లి చెప్పే బోధలేమి వీళ్ళకి ఎక్కట్లేదు. వీళ్ళకి లోపల నుంచి తమంత తాముగా కలుగుతున్న మరో ధర్మం ఉంది, అదేమిటంటే శైవ ధర్మం వే ధర్మంబుగా విధించే. వాళ్ళకి తెలియకుండానే శివధర్మం ఒక్కటే వాళ్ళకి అర్థమవుతుంది, కనుక ఏమీ అర్థం కావట్లేదు. ఆ పసిబిడ్డలు ఏమి జననాంతర వాసనయో, ఏమి జననాంతర వాసనయో కనుంగవన్ చూపులి గుర్చుచో శివుని చూడదలంతురు. ఒక అత్యద్భుతమైన పద్యం ఇది. దూర్జటి గారు వారి శివభక్తిని వర్ణిస్తున్నారు. ఆ పసిబిడ్డలు ఏమి జననాంతర వాసనయో కనుంగవన్ చూపులి గుర్చుచో శివుని చూడదలంతురు పల్క నేర్చుచో తాపస మానసాంబుధి సుధాకరు శంకర రూప వర్ణనాలపములాడబోదురు కళానిధి శేఖర భక్తియుక్తలై. అదేమి జన్మాంతరాల వాసనో, లేకపోతే వాళ్ళకి చూపులొచ్చిన దగ్గర నుంచి శివుణ్ణే చూడాలనుకుంటున్నారట, మాటలొచ్చిన దగ్గర నుంచి మహాదేవా అనుకుంటా స్వామినే వర్ణిస్తున్నారట, మరో ప్రపంచం లేదు. అంతేకాదు వీళ్ళ శరీరం క్రమంగా పెరుగుతూ ఉంటే దానితో పాటు శివభక్తి పెరుగుతుందిట, అంత చక్కగా వర్ణించాడు. శైవాగమంతర జ్ఞానంబు తనులతా ప్రభయు అంతంతకు అభినవముగా. శరీరంలో సౌందర్యం ఎంత పెరుగుతుందో శివభక్తి అంత పెరుగుతుంది. ఈ విధంగా వారు నిత్యము కూడా దైవంగా ఎంచుకున్నది ఎవరినంటే కాళహస్తీశ్వర స్వామిని ఎంచుకుని నత్కీరుడు రచించినటువంటి కాళహస్తీశ్వర శతకాన్ని నిరంతరము నిత్యవ్రతంబుగా పఠించుచు శంభుడే తమకు పరమపురుషుండనియుండా శివుడే తనకు సర్వస్వము అని ఉంటే, ఇక్కడ ఈమె చేస్తున్నది ఏమిటి అంటే కామశాస్త్రమంతా బోధిస్తుందిట, కానీ ఒక్కటి వీళ్ళకి అర్థం కావట్లేదుట. శివుడికి సంబంధించింది ఏది చెప్పినా వెంటనే అర్థమైపోతుందిట. ఆ జీవుడు దేని ద్వారా తరించాలనే పుణ్యం మూట కట్టుకొచ్చాడో ఆ విద్యే ఎక్కుతుంది, ఇంకే విద్యలు ఎక్కువ. అందుకే ప్రహ్లాదుడికి రాక్షస విద్యలు ఎన్ని నేర్పినా ఆయన విష్ణు ధర్మం తప్ప ఏది ఎక్కలేదు. అలాగే వీళ్ళకి బాల్యము నుంచి కూడా శివభక్తి తప్ప మరేమీ లేదు. ఎప్పుడు చూసినా విభూతి పెట్టుకుని రుద్రాక్షలు ధరించి శివచింతన చేసుకుంటూ ఉంటే మొదట్లో బాల్యంలో సహించింది, ఇప్పుడు యవ్వనం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉండగానే తల్లికి కోపం వచ్చింది.
రసికులు మీ గాన రసమాన వచ్చిరి పాడరే శివభక్తి పాడుగాను, జానలు మీ విలాసము చూడవచ్చిరి చూడరే శివభక్తి చూరవోను, వల్లవుల్ మీతోడ భషింపవచ్చిరి పలుకరే శివభక్తి పారిపోను. మీతో కబుర్లాడాలని, మీరు వీణలు మీటాలని అనేక మంది ఎదురు చూస్తుంటే ఈ శివపూజలేమిటి మీకు ఆ శివభక్తి పాడుగాను అన్నారట. వాళ్ళు చెప్తున్నారు సమాధానం, శ్రీకాళహస్తిపతి పదకోకనదారాధనంబె కులధర్మము తల్లోక వ్యాపక చిద్ విద్యాకార స్మృతి కణాచి మదంబా. అమ్మా ఒక్క మాట, మాకు సహజ ధర్మం ఏమిటి అంటే ఆ శివదర్శనము శివభక్తి మాత్రమే సహజ ధర్మం. పైగా తల్లి అంటుంది మన వద్ద మణిమంత్ర ఔషధాలు ఉండాలి సుమా అంటుంది. ప్రతి విద్యలో మణిమంత్ర ఔషధాలు ఉంటాయట. మణి అంటే మణులు. ఈ మణులు ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్యని రాణింపజేస్తాయి. ఇప్పుడు కూడా నాకు ఫలానా గ్రహం బాగోలేదు, నాకు ఏ రాయి బాగుంటుంది చెప్పండి అని అంటూ ఉంటాం మనం. ఇది మణులు అన్నమాట. ఇక రెండవది మంత్రం, ఏదైనా మంత్ర జపం. మూడవది ఔషధం. ఇవి ప్రతి విద్యకి వాళ్ళకి దగ్గర ఈ మణిమంత్ర ఔషధాలు ఉంటాయి ప్రతి విద్యకి. ఆ విద్యలో వాళ్ళు కాపాడబడాలి. కనుక వీళ్ళకి కొన్ని మణిమంత్ర ఔషధాలు ఉన్నాయి, కామశాస్త్రాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. కనుక ఈ మణులు, ఈ మంత్రాలు, ఈ ఔషధాలు వాడండి అని చెప్తారు. అందుకే ఏమైనా మందు పెట్టేశారా అని సామెత మనం వింటూ ఉంటాం. ఇవన్నీ వీళ్ళ విద్యల్లో చెప్పబడ్డ విశేషాలు అన్నమాట. ఏ మందు పెడితే ఎవరు లొంగుతారు, ఏ మంత్రం వేస్తే ఎవరిని వశీకరణం చేయొచ్చు, ఏ మణులు వాడాలి, ఇవన్నీ కూడా వాళ్ళ విద్యలు వాళ్ళకు ఉన్నాయి. ఆ మణిమంత్ర ఔషధాలు ఇస్తాను నేర్చుకోండి అన్నది తల్లి. వాళ్ళు దానికి సమాధానం చెప్తున్నారు, మణిమంత్ర ఔషధ శక్తుచే విటుల ప్రేమగ్రస్తులను చేచి తన్మణిభూషాదులు పుచ్చుకోగొలుపదమ్మా బుద్ధి. మా బుద్ధి నువ్వు చెప్పే మణిమంత్ర ఔషధాల దగ్గరికి వెళ్ళట్లే, మేమెప్పుడో మణులు మంత్రం ఔషధం కూడా సంపాదించుకున్నాం. ఏమిటో తెలుసా మణి? రుద్రాక్షయే మణి పంచాక్షరి మంత్రము ఔషధము భస్మంబు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. శివభక్తుడికి ఏదయ్యా మణి? రుద్రాక్షకు మించిన మణి లేదు. అది చూడగానే ఒళ్ళు పులకిస్తుందిట. అంతేకాదు పంచాక్షరియే మంత్రము భస్మమే ఔషధం చాలు. ఇవి ఉంటే చాలమ్మా ఆత్మనాథుండు దక్షిణ కైలాస విభుండు. ఆ దక్షిణ కైలాసపతి అయినటువంటి కాళహస్తీశ్వరుడే మాకు. ఆయన్ని ఒకసారి అటువైపు మనస్సు చెడితే ఇటువైపు రాదమ్మా. మందార మకరందము అధుల్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు. భక్తులు ఎక్కడుండి మాట్లాడినా ఒకటే లాంగ్వేజ్ వాళ్ళది, వాళ్ళ హృదయ ఘోష ఒకటే. అందుకే శివుని అపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులపై ఆశపడునే పరశివ స్తుతి కథా భాషలు విను వీణులు ఆనునే కుంటెనలాడు పలుకులు. ఈ లోకంలో వీణ్ణి మెప్పించడానికి వాణ్ణి మెప్పించడానికి ఎవడితో ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని తర్ఫీదురిచ్చుకుని ఇన్ని మాట్లాడుతూ వృధా కాలక్షేపం చేసే కన్నా ఈ నోటితో ఆ అక్షరాధీశ్వరుడైన ఆ శంకరుని నృతించడం దివ్యం. అదే లభించినప్పుడు ఈ పిచ్చి మాటలు ఎందుకమ్మా? ఈశ్వరేశ్వరమూర్తి నిక్షింపగోరుడు చూపు అన్యరూపంబు చూడజనునే. ముక్తి వల్లభు అనురక్తి కూడదలంచు కాయంబు కూడునే కాముకులను. ఆ శంకరంలో లీనమవడానికి తపించిపోయేటటువంటి ఈ జీవుడు ఈ వృధా మానవుల వైపు కోరుకుంటాడా? హరుని భవహరు శ్రీ కళహస్తి నిలయు వినుతి యొనరించు జిహ్విక మనుజతతికి ప్రియము చెప్పంగపోగునే నయము మీరా. ఆయన్ని వినిపించవలసిన నోరు మానవుల్ని వినిపించదు. ఇదే అంటాడు అన్నమయ్య, నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరులను తింపగ నోపదు జిహ్వ. ఆయన్ని కీర్తించని నోలి నాలికతో మరెవరిని కీర్తించలేం అని వారధర్మోపదేశంబు వలదు తల్లి. ఇప్పుడు ఆ ధర్మోపదేశాలు మాకొద్దు. అమృతముగ్రోలు జిహ్వ చవి ఎందుదలంచున తేనే ఇంటిలో అమరమహీర్ఘం ఉదయమైన నరుండవనీసు వేడునే. అమృతాన్ని తాగిన నాలికకి ఇంకే రుచిలైనా కావాలా చెప్పు. అలాగే ఇంట్లో కల్పవృక్షం ఉంచుకుని వాడి పంచనా వీడి పంచనా వెళ్ళి అడుక్కోవలసిన అవసరం ఉంది. అలాగే యమిజన భాగ్య రూపముకు ఆదిమతత్వము కళహస్తి దైవము. యమిజన భాగ్య రూపము, యమిజనులు అంటే యమి అంటే నిగ్రహ శక్తి కలిగినటువంటి మౌనులు. ఆ మౌనుల యొక్క భాగ్యమైనటువంటి ఆది దైవము కళహస్తిపతి ఆయన్ని భజయించు మానసము వారవధూమద సౌక్ష్యమందునే. ఆ మనస్సు ఆ ఆనందంలో ఉన్నటువంటిది ఈ లోక సుఖాల వైపు వెళ్ళదు అని ఎప్పుడైతే చెప్పారో వీళ్ళని మార్చడం ఇంకా కష్టమనుకున్నారు, ఇక్కడ ఉండడం ఇంకా కష్టమని వీళ్ళు అనుకున్నారు, ఇక్కడ నుంచి ఎలాగైనా పారిపోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారన్న విషయం ఓ ఇద్దరు దొంగలకు తెలిసిందిట. తెలిసి వెంటనే ఏమన్నారంటే, ఎవరైనా ఒక మహాత్ముడు వస్తే కాళహస్తి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు వీళ్ళు, తోవ తెలియక ఎవరు తోడైనా తీసుకుందామని. ఆ విషయం కనుగొని ఆ ఇద్దరు దొంగలు
మంచి శివదీక్షాపరుల వలె వేషాలు వేసుకుని వచ్చారు. చక్కగా భస్మరేఖలు, తర్వాత రుద్రాక్షలు వేసుకుని పంచాక్షరి జపం చేసుకుని వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, అన్ని ఏర్పాట్లు చేసుకునండి, తోవ ఖర్చులు అవన్నీ కావాలి, ఇక్కడి నుంచి కాళహస్తి వెళ్ళాలంటే ఆ కారణం చేత మీ దగ్గరున్న అలంకారాలన్నీ పట్టుకురండి, మన తోవ ఖర్చులకు వరకు వస్తాయన్నారు. వీళ్ళు మాత్రము కేవలం శివచిన్న ధారణ చేసుకుని సాత్వికమైన వస్త్రధారణ చేసి బయలుదేరారు వాళ్ళ వెంట. ఈ తోవలో వాళ్ళు అనేక నగరాలు అవన్నీ దాటి వెళుతూ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు వెళుతూ వెళుతూ ఎంతటి దేవతలను చూశారంటే, అక్కడ నుండి వారు సుఖమైన ప్రయాణమున చిదంబరు మృక్కుల ఇక్క తాండవ సముద్ధత పాద నిపాతి తాంగదు ఆ వాక్కమలే సమానస నివాస భవన్ శివకామ సుందరిన్ ప్రక్కన నారతంబు బెడబాయగనేని జితాంగ సంభవం. అటువంటి శివకామ సుందరి సమేతుడి నటరాజు నివసించే చిదంబరము, ఇంకా ఆ త్రోవలో ఉన్నటువంటి అనేక దివ్యక్షేత్రాలు నడిచి వెళుతూ ఉంటే తోవలో అడవులు వస్తున్నాయి, ఊళ్ళు వస్తున్నాయి, వీళ్ళు కాచు కూర్చున్నట్ట. ఎక్కడైనా ఒక అడవి కనబడితే ఇక్కడ వీళ్ళని చంపి ఈ నగలు తీసుకుందామా అనుకుంటున్నారు. అలాగే ఏదైనా ఊరు కనబడితే చుట్టూ ఎవరూ లేకుండా చూసి చంపేద్దాం అనుకుంటున్నట్ట. అలాగే ఎక్కడ వీళ్ళు చంపేద్దాం అనుకుంటున్నారో అక్కడక్కడ ఒక అడ్డంకి వస్తుందట. ఆ అడ్డంకి ఎలా వస్తుందంటే, ఇక్కడ కూయి చెప్పుటకు ఎంత దూరము, చెప్పు మార్చిపోవని ఇక్కడ వైపు నట్టడవి, ఇక్కడ చేరువ ఊరు పల్లె లేదు, ఇక్కడ ఎవ్వరూ తిరుగరు, ఇక్కడ నేడేది ప్రొద్దు దాచుకోని ఇక్కడ వాటమటంచు. వాళ్ళు అనేకములైన సదుపాయాలు చూసుకుంటున్నారు. ఇక్కడ అరిస్తే ఎవరికి వినబడదు, అంత దూరంగా జనాలు ఉన్నారు కనుక ఇక్కడ చంపవచ్చు అనుకుంటున్నారు. మరొక చోట ఇది నట్టడివి కనుక ఏం చేసినా ఎవరికి కనబడదు, ఈ చుట్టుపక్కల ఊరు పల్లె లేదు, ఇక్కడ రాత్రి అయిపోయింది కనుక జనసంచారం లేదు అని వీలు కోసం చూస్తున్నారు. ఎప్పుడు వీళ్ళు వీలు కోసం చూసి కత్తి నూరుకోబోతున్నారో అప్పుడు ఎవడో ఒకడక్కడికి వస్తున్నట్ట. ఆ రావడం ఎలాగుంటే రాజును సేనయున్, ఒకసారి ఒక ఆ ఊరు రాజుగారు సేనం అటువైపు వెళుతుందిట. వెళ్ళగానే అయ్యో అవకాశం చేజారిపోయింది అనుకున్నట్ట. మరొక చోట శబర రాజు పులింద భటాలయన్, అడవుల్లోకి వెళుతూ ఉంటే అక్కడ చంపేద్దాం అనుకునేటప్పటికల్లా అక్కడ బోయరాజు చూడండి, ఇక్కడ బాగా గమనించండి, అవడ ఒక వ్యక్తి కాదు, ఒక రాజు ఆయన వెనకాల సేన, ఇక్కడ కూడా ఒక బోయల రాజు ఆయన వెనకాల సేన. మరొక చోటకు వెళ్ళేటప్పటికల్లా వణిగ్రాజును వైశ్యులు, ఒక వైశ్య బృందం వాళ్ళకు అధిపతి కనబడుతున్నట్ట. ఇంకొక చోటకి వెళ్ళేటప్పటికీ తపసి రాజును శిష్యతతిన్, తాపసుల రాజు శిష్యులు, వాళ్ళతో చుట్టూ శిష్యులు, ఒక మహాతపస్వి ఆయన అనుసరించి కొందరు శిష్యులు. కొన్ని చోట్లకు వెళ్ళేటప్పటికల్లా కపాల భృద్రాజును జోగిపిండులు, మరొక చోట ఒక మహాశివయోగులు, పాశుపత యోగులుంటే వాళ్ళకు ఒక పాశుపత యోగిరాజు ముందున్నట్ట. ఆ వెనకాలంతా పాశుపత వేషధారులైనటువంటి శిష్యులున్నారు. ఇంకొక చోట పశురక్షక రాజును గొల్లవాండ్రునే, పశువుల కాపరిగా పెద్దవాడు ఉంటే ఆయనతో పాటు ఇతర గోపాలకులందరూ ఉన్నారట. ఇలాగా ఎవరు ఇన్ని రూపాలతో తిరుగుతున్నారంటే, రాజధరుండుతో చెవుడు రాజుముఖీమణి రక్షణార్థమై, ఆ చంద్రశేఖరుడు వీళ్ళు ఎప్పుడు చంపుదామనుకుంటే అప్పుడు ఇలా వచ్చి కనబడుతున్నట్ట. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, ఒక చోట రాజు సేనలతో, ఇంకొక చోట శబరరాజు అంటే బోయిల రాజు బోయిలతో, ఇంకొక చోట వైశ్యరాజు వైశ్యులతో, ఇంకొక చోట మహాతపస్వి తాపసుల శిష్యులతో, మరొక చోట పాశుపత యోగిగా శిష్యులతో, ఇంకొక చోట పశుపాలకుడుగా గోపాలకులతో. ఇక్కడ విశేషం ఏమిటంటే రుద్ర నమక మంత్ర స్వరూపాలన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. అది విశేషం, మొత్తం రుద్రంలో చెప్పబడ్డటువంటి విశేషం. నమో మృగయుభ్య శనిభ్యశ్చ వో నమో నమః, క్షేత్రాణాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, ఉపవీతాయ పుష్టానాం పతయే నమః అని ప్రతి వర్ణములో ప్రతి మార్గంలో శివుడే ఉన్నాడు అని చెప్పడానికి రాజును వర్ణించాడు, వైశ్యుల్ని వర్ణించాడు, బోయవారిని వర్ణించాడు, తపస్సుల్ని వర్ణించాడు, యోగుల్ని వర్ణించాడు, పశుపాలకుల్ని వర్ణించాడు. ఇవన్నీ కూడా శివ విభూతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. కనుక రుద్ర నమక మంత్రాల్లో చెప్పబడ్డటువంటి తన తత్వాన్నంతటిని కూడా దర్శింపజేశాడు. కానీ వచ్చిన వాడు శివుడని తెలియదు, అసలు తమకు ప్రమాదంలో ఉన్నామని వాళ్ళకి తెలియదు, ప్రమాదం తలపడదామని వీళ్ళకి తెలుసు, ప్రమాదంలో పడబోతున్నామని వాళ్ళకి తెలిసి రక్షించు స్వామి అనుకోవట్లే, వాళ్ళ హృదయంలో స్వామి ఉన్నాడంతే, రక్షించమనే మొరలేదు. రక్షకుడే హృదయంలో కూర్చున్నాడు, ఆయన హృదయంలో ఉంటే ఆయన అడుగడుగు నా కనిపెట్టుకు రక్షించుకుంటాడు, అదే విశేషం అన్నమాట. ఆ రక్షణ ఎలా ఇస్తున్నాడో చూసారా, అడగకుండా ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ రక్షించాలో అక్కడ రక్షించుకుంటూ వస్తున్నాడు, అది స్వామి యొక్క కరుణ. అందుకే మహాదేవా అనుకుని వెళ్ళేవాడు వెనకాల దూడ వెంట ఆవులా పరిగెడతాను నేను మా ఆవిడ అని చెప్పాడు శివుడు. అంటే పార్వతీ సహితుడై ఆ భక్తుడి వెంట పరిగెడతాడట. దానికి ఉదాహరణ ఇదే.
అడవుల వెంట పరి తిరుగుతూ ఉంటే ఎప్పుడు నరుకుదామా అనే మహారాక్షసులు లాంటి దుర్మార్గులు పక్కనే ఉంటే వాళ్ళు తోడు తీసుకుని పెడుతున్నా వీళ్ళకి ప్రమాదం లేదంటే, పవి పుష్పంబగు అగ్ని మంచగు నకూపారంభు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివే త్యభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అయ్యా శివశివ అనుకునే వాడికి వాడి మీద వజ్రాయుధం వేస్తే పూలదండ అయిపోతుందిట. పవి పుష్పంబగు అగ్ని మంచగు, వాడిని అగ్నిలో తోసిస్తే అది మంచు అయిపోతుందిట. అకూపారంభు భూమి స్థలము, సముద్రంలో పడేస్తే అది భూమి అయిపోతుందిట. శత్రుండ అతిమిత్రుడవు విషము దివ్యాహారము, ఏమిటయ్యా శివశివే త్యభాషణోల్లాసికిన్, శివశివాని ఉల్లాసంగా ఎవరు సంకీర్తన చేస్తారో వారికి అడుగడుగున శివరక్ష లభిస్తుంది. అందువల్లనే ఈ శత్రువుల వల్ల కూడా ఏమీ ప్రమాదం రావడం లేదు. ఇలా చేరుకుని అనేక క్షేత్రములు దాటి వెళ్ళారు. అలా వెళుతూ ఉంటే ఒక చోట వారు విశ్వనాథుని అంటే కాశీపతి అయిన కాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ వెళుతూ అనేక క్షేత్రాల దశలో ఉన్న శివుణ్ణి కూడా చూస్తున్నారు. అలా ఒక పల్లెకు వెళ్ళారు. ఆ పల్లెలో ఉదయాన్నే లేచి వాళ్ళ నిత్యకృత్యమైన శివార్చన చేసుకోబోతున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇప్పటికే దగ్గరకు వచ్చేసాం, ఇంకాసేపట్లో కాళహస్తికి చేరిపోతారు వీరు, చేరిపోతే మనకు లాభం లేదు, ఇంకా ఇవాళ తప్పదు, నేడు అబ్జాస్యలం చంపి భూషారత్నాది ధనంబు పుచ్చుకొని ఇచ్చావృత్తి పోవచ్చు కాంతారంబుల్ పడి నిర్గమించి. వాళ్ళు ఆ అడవి దగ్గర ఒక చెట్టు నీడ కూర్చుని పూజ చేసుకుంటున్నారు. ఆ సమయంలో వీళ్ళు అనుకుంటున్నారు, ఇది దాటిపోతే మరి అవకాశం దొరకదు కనుక ఏదైనా సరే మన ఇవాళ చంపేయక తప్పదని కత్తులు తీస్తున్నట్ట. ఈ చప్పుడు చెల్లెలు వింది. విని వెంటనే అప్పాపాత్ములు అరిష్ట సాధ్వసము చేయన్ చెల్లియున్ మెల్లనే అప్పా చూడుము అటన్నా, అక్క చూడు ఏం చేస్తున్నాదో అనంటే కన్నెనకి, ఓ అమ్మా పరాకేటికే ఎందుకలా బాధపడతావు, చెప్పన్ చూపగరాని లోకజనకున్ శ్రీకాళహస్తీసు మా అప్పయ్యన్ భజయింప ఏమైనా ఏమయ్యన్ మదించుడవే. మా అప్పయ్యా అన్నది ఎంత గొప్ప, మా అప్ప అయ్యా అంటే మా అయ్య అయినటువంటి సర్వేశ్వరుడు సదాశివుడు హృదయంలో ఉన్నాడు, భయపడకు అనగానే వెంటనే అక్క చెప్పిన మాటకి తదేక నిష్ఠాపావన భావన సమాధి పరవశులగుచున్ సేవింపంగా. భక్తిలో భయం ఉండకూడదు, స్వామున్నాడు నాకేమిటి అనే స్థితి. అందుకే వాళ్ళ కత్తులు నూరుతున్నా ఈ హృదయంలో శివభావన ఊరుతుంది. అందువల్ల ఆ నూరుతున్న కత్తులు వీళ్ళనేమి చెయ్యవు అనేటువంటి పరవశ ధ్యాన సమాధిలో నిమగ్నమై శివారాధన చేసుకుంటూ ఉంటే ఒక గుంపు వచ్చింది, ఎట్నుంచో వచ్చింది అడవుల్లోంచి. ఆ గుంపు ఎవరు అంటే శివక్షేత్రానికి యాత్రకు వెళుతున్న గుంపు. అందులో ఆ గుంపుకు నాయకుడు ఉన్నాడు. అతడు ఎంత అందంగా ఉన్నాడంటే ఆ గుంపు స్తోత్రాలు చేస్తుందట. ఎవరిని, శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రములు పెట్టిన ఆ విధంగా గౌరీపతి స్తోత్రాలు చేస్తూ ఒక్కొక్కరు విభూతి కట్లు వేసుకుని చిందులు వేస్తూ వస్తూ ఉంటే వారి మధ్య మౌనంగా ఒక దండాన్ని పట్టుకుని బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ విపు త్రిపుండ్ర ధారణ చేసి రుద్రాక్షలు వేలాడుతున్నటువంటి మహా తేజస్శాలి మౌనంగా వస్తున్నట్ట. వారి వెంట చిందులు వేస్తూ భక్తులందరూ వస్తున్నారు. అందరూ కలిసి శివధ్యానం చేసుకుంటున్నారు. ఇలాగా ద్రవిడ జంగమ వేషంబులవధరించి ఆ ద్రవిడ దేశానికి చెందినటువంటి శైవారాధకులందరూ రాగానే వీళ్ళకు ఒక్కసారి ఆ సందడి అంతమంది ఒక్కసారి రాగానే భయపడిపోయి వీళ్ళు ఇంకా అడవుల్లోకి పారిపోయారు దొంగలు. ఇంకా వాళ్ళ ఐపు లేదు, వీళ్ళిద్దరూ ఉండిపోయారు. ఇప్పుడు కాళహస్తికి ఎలా వెళ్ళాలో వీళ్ళకి తెలియడం లేదు. వచ్చారట వాళ్ళు, ఎందుకున్నారు ఇక్కడ అన్నట్ట పెద్ద, స్వామి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరాం, వాళ్ళు ఇలా చంపబోయారు, ఏమి చేయాలనుకున్నాం, ఈ లోపల వాళ్ళు పారిపోయారు అంటే, మా యమ్మలారా కరుణాతోయనిధిన్ కాళహస్తి తుహినాంశుధరుణ్ శ్రేయోనిధి ఆరాధన సేయం గొనిపోయదు ప్రచింతయుడుగుడి. ఆ శివుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా, నేను తీసుకెళ్తాను రండి అన్నట్ట అని ఆయన తీసుకెళ్తూ వీళ్ళతో కబుర్లాడుతూ వెళుతున్నట్ట. ఆ కబుర్లాడుతూ అడవిలో వెళుతూ ఉంటే వీళ్ళకి అడవిలో వెళుతున్నట్టు అనిపించలేదు. ఇంతవరకు వాళ్ళకి ఆయాసము బాధ వచ్చింది, కానీ ఇప్పుడు అసలు ఆయాసమే లేదుట. ఎందుకంటే చల్లగా అనిపిస్తుంది, పైన ఏదో తెలియదు, చక్కని నీడ ఏదో ఉన్నట్టు అనిపించింది వాళ్ళు. అవే ఇంతవరకు చెట్లు నీడలు తిరిగారు, ఆ నీడలు కూడా ఈ చల్లదనం ఇవ్వలేదుట, అంత చల్లగా ఉందిట. అంతేకాదు ఆయనతో పాటు వీళ్ళు నడుస్తున్నారు. ఆయన అడుగులు వేసి వెళుతూ ఉంటే చెట్ల నుంచి వాటంతట అవే పువ్వులు కురుస్తున్నాయట విశిష్టంగా. అంతేకాదు పక్షులు కూడా
కమ్మని గానాలు చేస్తూ ఉన్నాయట. వాతావరణమే అసలు భూమి మీద ఉన్నట్టు అనిపించలేదుట. ఆయనతో పాటు నడుస్తూ ఉంటే ఆయన కబుర్లు చెప్తూ మార్గాయాసం లేకుండా సరిగ్గా కాళహస్తి పురం దగ్గరికి తీసుకెళ్ళి అదిగో ఊరు వచ్చేసామన్నట. వాళ్ళు ఒక్కసారి కాళహస్తిని చూసి నమస్కరించి వెనక్కి తిరిగేసేప్పటికల్లా ఈ బృందము లేదు, నాయకుడు లేదు. వెంటనే అనుకున్నారు, ఏ స్వామి ఏ పథాం పథిరక్ష ఐల వృధాయ వ్యుథ అంటుంది రుద్రం. ఏ మహానుభావుడు ప్రతి మార్గంలో ఉండి మనల్ని రక్షిస్తుంటాడో అన్న ప్రదాతో ఆ రుద్రునికి నమస్కారము అని ప్రతి మార్గంలో ఉంటాట. నమ పచ్చాయచ అన్నారు. పచ్చాయచ అంటే పథములయందు ఉండి కాపాడే రుద్రునికి నమస్కారం. ఎలాంటి మార్గాలున్నాయో వర్ణిస్తాడు రుద్రంలో. అవేమిటంటే కంటకాలతో ఉన్న మార్గములు, కాలిబాటలు, రాజమార్గములు, నమ ప్రపచ్చాయచ కిగుంశిలాయచ నమ క్షయణాయచ అనేటువంటివి. అలాగే ఆ నలుగురు నడవడం వల్ల నలిగిన బాటలు, ఎవరు అడుగులు వేయకపోవడం వల్ల కంటకాలతో రాళ్లతో ఉన్న బాటలు, ఇన్ని బాటలలోనూ నాకు ఆ పరమాత్మ రక్షించుగాక అని చెప్తారు. రుద్ర మంత్రాల్లో ఉండే భావం అది. అన్ని మార్గాలలో రక్షించేటటువంటి వాడు ఆయనే. అందుకే మార్గాలలో కూడా ఒక్కసారి శివుని తలంచుకుంటే ప్రతి మార్గంలో ఆయన రక్షిస్తాడు. మార్గాలంటే తోవలు. ఏ తోవలు? మన బ్రతుకు తోవలు, మన బ్రతుకు మలచుకున్న త్రోవలు, మన ఆలోచనలు పరిగెడుతున్న దారులు. ఏ ఆలోచనలో పరిగెడుతున్నా శివుణ్ణి తలంచుకుంటే ప్రతి ఆలోచనలో, ప్రతి మలుపులో, ప్రతి నిర్ణయంలో ఆయన నుండి మనల్ని ఆదుకుంటాడు. అందుకు నిదర్శనమిదే. శివచింతన తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. మమ్మల్ని రక్షించు స్వామి అని కూడా అనలేదు. వీళ్ళు నడుస్తుంది శివునికి అభిముఖంగా. ఎవడు శివుడి వైపు నడుస్తాడో వాడికి అడుగడుగున రక్ష, శివరక్ష అది ఇక్కడ జరుగుతోందనమాట. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు అంతర్ధానం అయిపోయారో వెంటనే వీళ్ళు ఒళ్ళు జల్లుమంది. ఎవరు ఏమైపోయారు క్షణంలో వీళ్ళు? అప్పుడు అనుకున్నారు, వచ్చినవాడు శ్రీ కాళహస్తి మహాదేవుడు, జంగమాకృతి విభూతిన్ భృత్యులం కూడా వచ్చి ప్రమదగణాలతో సహా వచ్చాడయ్యా మనతో పాటు. ఆయన అడుగులు వేస్తుంటే ఆయన వెనకాల మనం నడిచేమా? ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. అందుకేనేమో ఎప్పుడూ తెలియని శాంతి ఆ మార్గం అంతా కూడా. శివుని వెంట నడిచేటప్పుడు ఆ శాంతి లభించింది. ఆత్మనగరీ సీమోపకంఠంబు చేర్చి తన ఇంటి దగ్గరికి తానే చేర్చాడు. అది శివుని దగ్గరికి చేర్చేవాడెవడు? శివుడే చేర్చగలడు, ఇంకెవరు చేర్చలేరు. అందుకే తానే చేర్చి మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడే. ఇంతసేపు ఆయనతో వెళ్ళాం, ఒక్కసారైనా ఆయన శివుడు అని తెలుసుకోలేకపోయామే. చింతింపలే మైతి మంతకంతకుడని ఎరుగమైతిమి పార్వతీశుడనుచు, తెలియమైతిమి మది దేవదేవుండని పట్టమైతిమి ఖండపరశువనుచు, కానలేమైతిమి గంగాధరుండని భావింపమైతిమి భర్గుడనుచు, తలపలేమైతిమి దర్పకాహితుడని ఎన్నమైతిమి జగదీశుడనుచు, నెరమైతిమి శివుడని నిశ్చయింప మ్రొక్కమైతిమి భవుడని మోకరిల్లి, చూడమైతిమి హరుడని చొక్కి చొక్కి ఇంక ఎన్నడు దర్శింతుమిందు ధరుని. అంత దివ్యదర్శనమిచ్చాడే. ఆ ఇచ్చినప్పుడు ఇతడు అంతకాంతకుడు, యముణ్ణి సంహరించిన వాడు అనే ఊహ కూడా రాలేదు. ఈయన పార్వతీశ్వరుడని తెలుసుకోలేకపోయాం, ఈయన దేవదేవుడని గ్రహించలేకపోయాం, ఈయనే మన పాలిటి

అయ్య పరుసవేది, ఎమిసేయుదుము ఇట్లు విశ్వేశ్వరుండు కలహస్తీశ్వరుడు భవగహన దహన దక్షుడు అపవర్గ విభుడు ప్రత్యక్షమయ్యు తెలియకుండంగ వెనువెంట మలగిచనియే. ఒక కామధేనువుని కట్టుకొయ్యేదాకా తేగానే అది అంతర్ధానమైపోయినట్టు అయిపోయింది. అంతేకాదు దగ్గరగా కనబడ్డ పెన్నిధి ఒక్కసారి మాయమైపోయింది, చేతిలోకి వచ్చినటువంటి చింతామణి జారిపోయింది, పండిన తపము నిష్ఫలత చెందే, దగ్గర కనబడ్డ కల్పవృక్షం ఒక్కసారి ముంచుకుపోయిందే, ప్రాప్తమైన సిద్ధరసం నేలపాలైందే, దొరికిన పరుసవేది వృధా అయిపోయింది. ఎమిసే ఇదుము స్వామి ప్రత్యక్షమయ్యు తెలియకుండంగ వెను వెంట మెలగచనయే. ఫలము కొమ్మని ముందర పెట్టి ఆశగొలిపి శిశువుల చేరంగా పిలిచినట్టులు తపసులకు జన్మఫలమైన తన మహత్వ మెరుక పడనీక సర్వేశుడే గనటక. పిల్లల్ని ఎత్తుకుందామని తండ్రి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ పండు తీసుకో అని పెడతాడు. పెడితే ఆ పండు కోసం పిల్లవాడు వస్తూ ఉంటే ఆ పండు చటుక్కుని వెనక్కి లాగి పిల్లవాడిని ఎత్తుకుంటాడట. అలాగా తనని తాను దాచుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చాడంటే తనలోకి ఎత్తుకోవడానికేమేమో అన్నదికి చెల్లి. రేపు మళ్ళీ ఆ శివానంద తాండవ హేళకు సాయంత్రం 6:30 గంటలకల్లా సంసిద్ధులమవుదాం. ఈరోజు ఇంతటితో స్వస్తి.

0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम.org रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम.org।
2: ఆహుత్యైవేనకౌశమయతే నాక్షిమాశ్చత్తద్భర్యన్నయజమానః చేతోన్ముఖేన యంతి సభ్యనిర్యుత్యే భాగధేయం।

భూతే అవిష్పత్తిభూతే ముంచేమీత్యాంభదైనం ముంచే అంగుష్టాభ్యాంజుహోతి అంధర ఏరణిర్మృష్టం రాజపృష్టదోషం దక్షిణా ఏదద్ రూపం రూపేణ నిర్మృగతే

ఆగ్నేయమస్తాకపాగన్నల్పవతి హైందర్నభే శిరాగ్నేయో భవతి అగ్నిర్వేయజ్ఞముఖం యజ్ఞముఖమేవజ్ఞం పురస్కారధత్తే హైందర్నభే ఇంద్రియమేవాబంధే గర్భోర్భీర్క్షిణా హద్వయీ హేనాగ్నేయః చతుర్షభః

ఇదమానశ్చామరాభావాయ హేవామోషే స్వాయుమయో సాయుజయనా సాగేతమే ఇంద్రాగ్ఞం ద్వాదశకపాలంజగ్రమాతాంద్రాగ్నపచ్చే ద్వాదశకపాదాభవతే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణాస్మాన్నమవరుంధే చైశ్వదేవశ్వరుద్భవతే చైశ్వదేవం వా అన్నం అన్నమేవాస్మైశ్వరే ప్రథమగోత్సవదక్షిణాసమర్థే సౌమ్యగ్యశ్చమాగంధపంజల్భవతే సోమవాహరక్షపక్షస్మైశ్వరే పాదోదక్షిణ సౌమ్యగోహిదేవతమర్థే హరస్పత్యర్భవతే హరస్పదం విశ్వమేవాబంధే విశ్వలోకాగోదక్షిణాభవృద్ధ్యై హే దివాగేషముఖాద్యాగేది హస్తావేదాని హరేకుంభవంతి హస్తాక్షరా గాయత్రీ గాయత్రీ హే నిర్లయ్యము.

పుష్టిపదయః సంవత్సరే ప్రజాపతే సంవత్సరేణ ఇవాత్మనే ప్రజా ప్రాజనయత్ ఆ ప్రజాజా మరుతో వినన్ అస్మాన్ విలప్తాయుక్షతే హరేకం ప్రజా

మరుతస్థావతిషు కథమపరాశ్రుచేషి సత్యసుష్మాందం భూషన్ నిరవర్త సద్భిరే సదపోషయత్.

ఇదేతాని హీషుంశిరుజ్యంతే విజిత్యై నోత్తరేతిపవతి కషపో వా ఉత్తరేతి అజాతాని భక్ష్యేత పశవ ప్రదర్భవతి ఆదావిత్రజేవతం మిథునం ఉద్భంగర్భోజరాయు సదేవతం మిథునం క్రేధాపరిసన్నబ్ధం భవతి హే ఇమే లోకా ఏష్మేవ లోకేషు ప్రతిష్టతి ఏకథా పునఃసన్నబ్ధం భవతి ఏకైవ్యయం లోక హస్తి నేవతే.

అగ్నిం మంథంతే అగ్నిముఖారై ప్రజాపతి ప్రజా అనుజతరగ్నిం మంథంతే అగ్నిముఖా ఏవర ప్రజా యజమాన సజతే తమ ప్రజాయుజ్యం తమానో రాజా హస్తౌ హరే పుంసే స్వారాధారౌ స్వారాజ్యభాగౌ త్రిపుంసంపద్యంతే త్రిపుంసరక్షరా విరాట అన్నం విరాట విరాజయమాన్నాజ్యమవరుంధే యజమానో వా ఏకకపాల హేరాజ్యం ఏకకపాల ఆజ్యమానయతి యజమాన శేషపాసమర్జయతి యజమానో వా ఏకకపాల పశవాజ్యం హృదయకపాలాజ్యమానయతి యజమానమేన పశుభి సమర్థయతి యజల్పమానయేట అల్పాయణం పశవోభుంజంతముపదిష్టేణ షద్భక్వానయేట భగవేణం పశవోభుంజంతముపతిష్టేరన్ భక్వాభిష్ఠం పవిజాత్ భగవేణం పశవోభుంజంతముపతిష్టంతే యజమానోపాయేకపాల యజమానస్యావద్యేత్ ఉద్వామాద్యేత్ యజమాన ప్రవామీయేత ప్రకృతిదైకవర్గోక ఉత్వాదిజోతి యజమానమేమ సుమర్గం లోకంగమయ్యా శేషసా సమర్థయతి యజమానో వా ఏకకపాల సుమర్గోకామణీయ శేషకపాలమాహమణీయోతి యజమానమేన సువర్గం లోకంగమయతి షద్భక్తేర్గాజమానమయ్యేత్జోతి సువర్గస్ లోకస్ సమస్యై క్షత్రాంతేత దేవలోకమభిజయేత్క్షిణాపిలోకం చక్షాగం యజ్ఞం భంజ్యుతంజ్ఞ మనుష్యలోకమభిజయేత్ ప్రతిష్టితో యజ్ఞ యజ్ఞం విదమా

ఘాతం ప్రయచ్చతే పరిగణ వాజినమానయతే ప్రజాగే బలిర్వాజిన ప్రజాశ్చే సమభూమి భక్షయంతే యజమానముత్తమో భక్షయతి యజమానే పశూన్ ప్రతిష్టాపయంతే ప్రజాస్థిత భూత్ ప్రజా అగచల.

అసమిచ్చమానాః హరేతాన్ ప్రజాపతిర్వర్ణశ్చాసాన పశ్యతే తాన్యవపయే హైరవైః ప్రజాపర్ణమాచారమీశతే యద్వర్ణ ప్రజాపానరుచ్యంతే ప్రజానామవర్ణగ్రాహాయ తాసాన్ దక్షిణపాపుణ్యస్మాదేవ భవ్యప్రసుదః హరేతాన్ విజేయాన్ దక్షిణపావ్యముదహన్ సదోగైః ప్రజానామ

ప్రతిపూర్ణమితరం భవాచార్య భవంతి శాతాదేవ ప్రజావరుణ పాశాన్ముంచతి ఏకమతిలిఖం నిర్జమానాయేవ ప్రజావరుణ పాశాన్ముంచతి ఉత్తరస్యాన్యాయ హవే పుంసి సాధయతి.

0: తన్నేవైరేవ్యం భచ్చే ఉభౌయార్జాం భరేవ్యత్వాజ
1: యథోజితమేవర్ణమేవ్యోజితమేవర్ణమేవ్యోజక్షిణాహోతి శీర్షదయోర్ణమయ్యతే సత్యం తిష్టం జోతి సత్యంగర్ణపాఠాన్ని నిర్ముచ్యతే హర్షం కర్మ కర్మ విద్యా సేవాన్ని వదాయ.

ీరవాన్ పరాశురాజ్ఞేమే పురోడాశమాకపాలన్యర్దమతి అగ్నిమే వాణి.

సమరాన్నర్మృక్షాంతమనేభ్యమన్నంతమతిమేవ్యాంతమతి మధ్యంతిమతి పరిహేణ్యంతమతి సరుద్భవతి సర్వదేవేనాంతమతి హే దేవాశ్వాన సంత కరువాధాన్ ఆశిత్యోపవసా సస్వాహు విజయతి సో.

మరుద్రోగమేధిభ్యోదిగమన్ సమరుద్రోగమేధిభ్యోదిగమో తదోదయమాధవన్ పరాసురా

సాక్షరిజ్ఞాభ్యభ్యేదేవాన్ హనుమత్సానవాదన్ హేభ్యోరాహాకృతం ప్రాహిన్వన్ సాధిమహిత్వాదిన్యేష్ ఆశిషాఫలం హాంచుభ్యంజతే అనువత్సాదనాదరంగే ప్రాతృయా ప్రహిణోతి హేతరేవాగమే భీషణ్యేష్ ఇంద్రాయ ప్రాధమ్యుభ.

సాధేయేకం సమర్థయతి ఋషమాయోయింద్రియమాధవ్యాధ్యాంజే ఇంద్రవృత్తం హరాహంపరావతమగచ్చత్ అపారాధమిమన్యమాన సౌరవ్రవీరం వ్యాపిష్యతి హేరం భరతోరం ప్రణామహే కథ వయమ్ వ్యయరామ అస్మభ్యమే రత్నసమకం హరణ్యరుచ్యాది ఫలేన మధ్యక్రేడన్ సత్ేషిణాహం క్రేడత్వం చంద్రభ్యక్రేడ్ధ ప్రసనం హరణ్యరుచ్యే స్వాగతం సౌర్యేణ్యాయ సవతి హేతంద్రే లోకేంద్రో వృత్తమహన్ సవ

ప్రజాపతి ఉత్తరదలే మోభిర్ధరే భయ హిరేవాస్ పితరస్ అర్జన్ అసో

అర్ధోజిమిదనాం శేఖలోకమంతది ఏకాశిమిదనాం దక్షిణలోకమంతది దక్షిణార్ధిమిదనాం అనారభ్యోకమంతది సర్ధిమిదేం గచ్చతి ఇమాన్ దిశం మే నిముద్ధంతి ఉపదేశిదేనాశ్చ పితరస్ చేతుస్రక్తిర్భవతి సర్వాణ్యపితర

ఆనాయతనః క్షత్రేన్పరిధేన్పరిలభ్యాచ్యనాయమానం పరిగణ్యేయాత్ కన్న పరిలభ్యాత్ సక్షాకం చ యజ్ఞం భన్యః సౌపరిధే పరిలభ్యాత్.

వాసాయతి యజ్ఞపరుషానంతరిచ్చే నారిషేయం వృణీత సహోతారం హృదయం వృణీత సిద్ధోతారం.

ేవతాశక్కారీణాది సంతతమవ్యతేనాకం సంతత్యైర్భూర్మయాపరోనువాచ్యజా కనయతి ద్వితీయ గమయతి రాజ్యయా లోకే

ప్రత్యమయతి దక్షిణతో వదాయ పురం చరిత్రమతిద్యామచ్చై ఆ ప్రభేత్యాశ్రావయతి హస్తు ప్రభేతి ప్రశ్రాశ్రావయతి స్వధానమయతి వషత్కరోగి స్వధాకారోహిమిదనా స్వమతిరేయతి స్వమత్రయాహి పితర సోమం చిరవంతయ్యజతి సంవత్సరో వై సోమక్ సంవత్సరమే తర్జతి.

ప్రతిభే ప్రజాయమృత్యోరుత్సే ప్రజాప్రయాజానయతి రావణో యాజౌ సత్సంపద్యంతే సద్వాయతమః లోహే వక్రేణాసి సమర్జన్వారాత్రే సైజాజయంతి హరపత్యన్వాసీత సత్సంయాజనయోః ప్రవాయుపాస్యాత్ సత్వాన్నాన్వాసే సైజాజయంతి పత్నిగోభిర్భాయా సతిపూర్ణమే.

నిరవతరతే శీర్షకపాదాఫలంతి ఏషదేవ రుద్రం నిరవతరతే నాభిధారయతి శతభిధారయేత్ అంతరవచారణకం రుద్రం కుర్యాత్ ఏకోన్ముఖేన యంతి సద్భిరుద్రస్య భాగభేయం ఇమాన్వినయంతి శేషాభిరుద్రస్యతి ప్రాయామే పశుభి రుద్రం నిరవతరతే అగ్రోపాపశుతానాభుక్తిష్ట అసౌతే పశుర్ధిషేరం సమేవద్వేత్తి సమగ్రే పశుం నిర్దృపచేత్ సమగ్రశుర్దు.

సత్యంతే ధరస్తలేచ్చంతే మోచాసంతే యథాజనైవదం జలవత్ ఆదృజవదే ప్రభావేత్యా జలవత్యై అప్రదే క్షమాయంతే.

దక్షిణామూర్తయే నమః. మౌనవ్యాఖ్య ప్రకటితి పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశికణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందరూపం ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందరూపం స్వాత్మా రామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. ఫిర్ సే ఆ జాయే ప్రథమ శ్లోక్ పడేంగే పహలే సే. విశ్వం మహారాజీ కే స్టైల్ సే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తుల్యం నిదాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివో భూతం యథా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనాత్ వైచిత్ర విచిత్రీకృతం మాయావేవ విజృంభయత్యపి మహా యోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం యస్ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితా యత్సాక్షాత్కరుణాద్భవేన్న పునరావృత్తిర్భవాంబో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమహిదం శ్రీ దక్షిణామూర్తయే. అప్పుడు ప్రథమ శ్లోక్ విద్యాన్ దిన ఆజ్ ఉస్కీ వ్యాఖ్య చల్ రహీ హై. విశ్వం దర్పణ దృశ్యమాన నారాయణ్ నారాయణ్ నారాయణ్ నారాయణ్ మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయతనో హరిహి. యహా మంగళాచరణ్ మే టీకా మే శ్లోక్ దియా మే పఢూంగా ఆప్ మేరే పీచే పఢ్నా. మంగళం దిశతు మే వినాయకః మంగళం దిశతు మే సరస్వతీ మంగళం దిశతు

శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివతమ శివత

తనుభా తనుభా శంతమయా గిరిశంత గిరిశంత శంతమయా తనుభా తనుభా శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గిరిశంత గిరిశంత శంతమయా గిరిశంత గి

0: పురుషం జగత్ జగత్ పురుషకం హిగంసే హింసే పురుషం జగత్
1: శివేన శివేన భజసా త్వా

సుమనా అయక్ష్మ యక్ష్మగం సుమనా అసత సత్ సుమనా అయక్ష్మ యక్ష్మగం సుమనా.

రక్షత్రముఖాభిలకం నమస్వనశ్చన్నాభిలారాష్టమోనంతమృత్యాష్టమిధారాలకాష్టమృకాయేర్గాష్టమోనంతో షన్మాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమాష్టమ
జగజవజ్ఞయః శైలమే కృతం సత్యజేనమిందో మే శర్మ యచ్చ దుఃఖం.